రేడియో స్టేషన్ 98.5 మెగాహెర్ట్జ్ తరంగాలపై శ్రోతలకు శుభోదయం. నేను 20th జూన్ ఈ నేటి పంచాంగం మనము పరాభవనామ సంవత్సరంలో ఉన్నాము. ఆస్ట్రేలియాలో దక్షిణాయనం, శరదృతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, స్థిరవారం అండ్ మాఘ నక్షత్రం. శుభం భూయాత్.

నేటి స్టూడియోలో మీకు మీతో మాట్లాడుతున్నది వెంకయ్యధర రాజేష్ సయ్యపురెడ్డి మరియు ప్రియా జూలూరు గారు, తర్వాత నీరజ గారు కూడా ఉన్నారు స్టూడియోలో. మీరంతా స్టూడియోకి వచ్చినా చాలా సంతోషం అండి. నేటి కార్యక్రమంలో మనకి ముందుగా భక్తి రంజన్ ఉంటుంది, తర్వాత ఒకరి పుట్టు పండుగ ఉత్సవం కూడా జరుపుకుంటున్నాం మనము, తర్వాత ప్రకటనలు, వార్తలు సంక్షిప్తంగా మరియు విపులంగా, తర్వాత ఈ వారం ప్రత్యేక అంశం శ్రీరాముడు వ్రాసిన చెప్పినటువంటి రామాయణం. చాలా ఇది మామూలు రామాయణం కాదు, రస రామాయణం, రసవాహిని లాంటి రామాయణం, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రత్యేక అంశం అన్నీ ఈరోజు మనకు ఉన్నాయి. సో ముందుగా మనము భక్తిరంజని యొక్క పాట నేను వేస్తాను, మనం మంచిగా విందాం అది.

0: ఈ వారం ప్రశ్న అండి. ప్రశ్న ఏంటంటే, రామాయణంలో ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు ప్రధాన భూమికంగా ప్రధాన పాత్ర పోషించారు రామాయణం అంటే ముందుకు తీసుకెళ్ళడానికి. మీ దృష్టిలో ఆ ఇద్దరు స్త్రీమూర్తులు ఎవరు? వారు మన రిషడ్ వర్గాల్లో మనకు ఉన్నాయి కదండి, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అని మనకు ఆరు గుణాలు ఉన్నాయి. ఆ గుణాల్లో వారు దేనికి ప్రతీక? ఈ రెండు కూడా కావాలి. ఇద్దరు ముఖ్యమైన స్త్రీలు మీ దృష్టిలో ఎవరు? ఇద్దరు ముఖ్యమైన స్త్రీలు, తర్వాత వారు ఏ గుణానికి ప్రతీకగా నిలుస్తున్నారు? ఇది ఈ వారం ప్రశ్న అండి. మీరు సిడ్నీ తెలుగువాణి .org వెళ్ళి అక్కడ రిసోర్సెస్లో ఉంటుంది, మీరు అక్కడ మీరు మీ పేరు, మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఈ మూడు వివరాలు కూడా సమర్పించి మీ ప్రశ్నని మాకు అందించగలరని ఆశిస్తున్నాను. ఇది 9:30 లోపు ఈ ప్రశ్నకు జవాబు మీరు అందించండి దయచేసి. రామాయణంలో మీకు ముందుకు రామాయణం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధానంగా ఇద్దరు స్త్రీలు ప్రధాన భూమిక పోషించారు. ఆ ఇద్దరు స్త్రీల యొక్క పేర్లేమి? వారు ఏ గుణానికి ప్రతీక? తర్వాత ఇప్పుడు మనకి ప్రియాజూలూరు గారు వార్తల యొక్క ముఖ్య అంశాలు తెలియజేస్తారు.
1: తెలుగువాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వార్తలు మీకు అందజేస్తున్నది ప్రియాజూలూరు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: యుద్ధానికి స్వస్తి, శాంతి ఒప్పందంపై ట్రంప్ పెజెష్కియస్ వర్చువల్ సంతకాలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో 30,515 కోట్ల పెట్టుబడులు, కొత్తగా 50 కంపెనీలు, 29,677 ఉద్యోగాలు, అలాగే ISIతో ధృవ స్పేస్ భాగస్వామ్యం, స్టాక్ మార్కెట్ లాభాల్లో మార్కెట్లు, 5వ రోజు లాభాల్లో సూచీలు, క్రీడా వార్తలు, హాకీ జర్మనీకి భారత్ ఝలక్, FIH ప్రో లీగ్ పురుషుల హాకీ టోర్నీ వివరాలు. ఈ వార్తల పూర్తి వివరాలు 9:30 మీరు వింటారు.
0: ధన్యవాదాలు ప్రియా గారు. ఈ వారం మనకి ఒక పుట్టు పండుగ జరుపుకుంటున్నటువంటి ఒక అమ్మ ఉన్నారు. తమ మనవరాలు చిరంజీవి ఐల మొదటి పుట్టు పండుగ సందర్భంగా ఆప్తుల బంధుమిత్రుల ఆశీస్సులు ఆకాంక్షిస్తూ నేటి తెలుగువాణి కార్యక్రమానికి హార్దిక మరియు ఆర్థిక ప్రోత్సాహం ఇస్తున్నవారు శ్రీమతి ఉమాదేవి అభినయని గారు మరియు వారి సహచరులు శ్రీ రామభద్రారావు అభినయని మరియు వారి కుటుంబ సభ్యులు. అభినయని కుటుంబం తెలుగువాణికి దే ఆర్ హంబుల్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ 2FM 98.5 MHz ఫ్రీక్వెన్సీ. నా వారి చిరంజీవి ఐల పుట్టుపండుగ సందర్భంగా మనప్పుడు ఈ వారు కోరినటువంటి ఈ పాటని మనం విందాం.

ఓకే, మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు ఈ వారం యొక్క ప్రత్యేక అంశము, ప్రధాన అంశం రెండు కూడా రామాయణం, రసరామాయణం. కొంతమంది అనుకుంటారు రామాయణానికి అప్పుడెప్పుడో జరిగింది రామాయణం, నేటి సమాజంలో ఈ కాలంలో కూడా పనికొస్తుందా, ఆ విలువలన్నీ కూడా మనకి అవసరమా అని చెప్పేసి. కానీ మీకు చెప్తానండి, రామాయణం అప్పుడెప్పుడో జరిగిందనే కాదు, నేడు కూడా నేటికి కూడా రామాయణం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉన్నది. అది ఆధ్యాత్మిక రామాయణం అంటారు దాన్ని. అది మీకు వివరిస్తాను ఏ విధంగా అనేది. ఇప్పుడు దశరథుడు కదండి, దశ అంటే 10. అతను 10 గుర్రాలు ఉన్నటువంటి రథం పైన అతను నడుస్తున్నాడు. అది ఏంటి ఆ 10 అంటే ఏంటంటే 5 కర్మేంద్రియాలు ప్లస్ 5 జ్ఞానేంద్రియాలు, ద ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఆర్గన్స్ ఆఫ్ పర్సెప్షన్ అన్నమాట. ఇది ప్రతి మనిషికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్ను, నోరు, చర్మం, నాలుక, వినే చెవులు, ఇవన్నీ కూడా ఆర్గన్స్ ఆఫ్ పర్సెప్షన్ అన్నమాట. అలాగే చేతులు, కాళ్ళు, కాయ, ఉపస్థ, ఇవన్నీ ఏంటంటే కర్మేంద్రియాల కిందకు వస్తాయి. ఈ 5 + 5 వాటి మీద పూర్తి పట్టున్న కలిగినటువంటి వాడు దశరథుడు అనమాట. తర్వాత దశరథుడు పెళ్లి చేసుకున్నటువంటి 3 భార్యలు ఉన్నారు కదండి, వాళ్ళు ఏంటంటే సత్వ, రజస్, తమో గుణాలకి ప్రతీకలు అనమాట. కౌసల్యాదేవి సత్వగుణము, సుమిత్రాదేవి రజోగుణము, కైకేయి అంటే తామసగుణానికి ప్రతీకలు అనమాట. సో ఈ దశరథుడు ఈ 3 భార్యలతో కలిసిన తర్వాత వారికి 4 కుమారులు పుట్టారు. వాళ్ళు సాక్షాత్తు ఎవరంటే ఈ 4 వేదాలు అనమాట. మనకి వేదాలు ఉన్నాయి కదండి అవి, తర్వాత ఈ 4 పురుషార్థాలు కూడా ఉంటాయి మనకి, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని చెప్పేసి, వాళ్ళకి ప్రతీకలు అనమాట. తర్వాత రాముడు ఈ మన ఆత్మారాముడు అనమాట, అంటే హయ్యెస్ట్ లెవెల్లో పురుషోత్తముడు, అతనే సమస్త విశ్వానికి కూడా అతనే అధిపతి అనమాట. సమస్త జీవులలో కూడా ఉండేది ఆత్మస్వరూపంలో ఉండేది రాముడే. ఆ రాముడు మనకి లీలా విగ్రహ రూపుడు అనమాట. అతను ఏంటంటే మనకు ఒక జగన్ నాటకాన్ని అందించడానికి, విలువలతో కూడినటువంటి నాటకాన్ని అందించడానికి ఆడిన నాటకమే రామాయణం. అతను ఏంటంటే జీవుడిగా వచ్చాడు. ఈ లక్ష్మణుడు ఏంటంటే బుద్ధికి ఆర్ మనస్సుకు ప్రతీక. తర్వాత సుగ్రీవుడు వివేక ఆర్ డిస్క్రిమినేషన్కి ప్రతీక. ఈ వాలి చెప్తాను నేను దానికంటే. తర్వాత ఏంటంటే హనుమంతుడు కనుక మనం ఆలోచిస్తే అతను ధైర్యం ఆర్ కరేజ్ అనమాట, దానికి అతను ప్రతీక అనమాట. వీళ్ళు ఈ వారధి నిర్మించారు కదండి. ఈ వారధి ఏంటంటే మనకి ఈ సంసార సాగరం అనేది దుస్తర భవసాగర తరుణం అంటారు. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరుణం. ఈ సంసారం అంతా కూడా ఒక భయంకరమైనటువంటి ఒక సాగరం లాంటిది అనమాట. ఆ సారథానికి అటువంటి సాగరం మీద వారధి కట్టేయాలన్నమాట ఎవరు, మన రాముడు, తర్వాత వానరసేన అంతా కలిపి. అది ఏంటంటే ఈ సాగరం అనేది డెల్యూజన్ కింద, అంటే ఇల్యూజన్ కింద, డెల్యూజన్ కింద వస్తుంది. దాన్ని మీద వీళ్ళు వారధి కట్టారన్నమాట ఆ డెల్యూజన్ యొక్క ఛేదించడానికి. ఎందుకు, సీతాదేవి ఏంటంటే రెండు రకాలుగా మనం ఆలోచించాలి ఇక్కడ. షీస్ ది మాయా స్వరూపం అనమాట, ఆమె ప్రకృతి యొక్క రూపము. ఆ ప్రకృతి అంటే కూడా మాయా అని ఒక పర్యాయ పదం ఉన్నదన్నమాట. ఆమె ప్రకృతి కింద అంటే మాయా స్వరూపం ధరించి ప్రకృతి రూపంలో ఉన్నా కానీ ఆమె రెండు రూపాల్లో కూడా ఉంటుంది. ఒకటి అనుభవ జ్ఞానము, తర్వాత ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రతీకంగా నిలుస్తుంది. సో రాముడు జీవుడు అనేవాడు సీతను చేపట్టడానికి అనమాట, అంటే సీతను కోల్పోయిన తర్వాత ఒక రకమైనటువంటి అయోమయ అవస్థలో ఉంటాడనమాట. దాన్ని డెల్యూజన్ అంటాం. ఆ డెల్యూజన్ని, అయోమయ అవస్థని ఛేదించి వారధి కట్టి సీతను పొందడానికి వెళ్తున్నాడు అనమాట. ఏంటి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. దానికి సహాయం చేసింది ఎవరు, ప్రధానంగా హనుమంతుడు. అంటే ఏంటి, ఈ ప్రయాణంలో ధైర్యం అనేది మనకు ఉండాలి. ధైర్యం లేకపోతే మనము ఈ అనుభవ జ్ఞానాన్ని కానీ ఆత్మజ్ఞానాన్ని కానీ ఖచ్చితంగా సాధించలేం. తర్వాత ముఖ్యంగా మీరు గమనిస్తే సుగ్రీవుడు అందరినీ పంపిస్తాడనమాట ఈ సీతమ్మ అమ్మవారిని వెతకడానికి. ఈ ప్రపంచం నలువైపులో కూడా అతని యొక్క సేనని, సేననాయకులు నియమించి, నువ్వు ఈ దిక్కుకు వెళ్ళు, ఈ దిక్కుకు వెళ్ళు, ఈ దిక్కుకు వెళ్ళు, అందరూ అలా నియమిస్తాడు. ఆ సుగ్రీవుడు మనం అనుకున్నాం కదండి,
అతను డిస్క్రిమినేటరీ పవర్కి అతని ప్రతీక అనమాట, వివేక జ్ఞానం అనమాట. సో ఈ ఆత్మజ్ఞానంకి చెందే స్థితిలో ఆ వివేక జ్ఞానం మనకి ఎంతో అవసరం. అది కనుక మనం ఉపయోగించకపోతే ఏది మంచి ఏది చేయడానికి తారతమ్యం తెలియక మనం అయోమయంలో మరింత లోతుగా బంధింపబడే అవకాశాలు మెండుగా ఉంటాయన్నమాట. సో అదండి. తర్వాత ముఖ్యంగా వాలీ కూడా చెప్పాలి మీకు. వాలీది ఏంటంటే అతనికి తెలిసే మనకి అతనితో ఎవరు పోరాడినా కానీ ఆ పోరాడేవారి శక్తిని సగం కంటే ఎక్కువ అతను తీసేసుకుంటాడనమాట. ఆ ఉద్దేశంలో మీరు ఒకసారి ఆలోచించండి, వాలి దేనికి ప్రతీకగా నిలుస్తాడు అనేది. వాలి ఏంటంటే డిస్పేర్ ఆర్ నిరాశ అనమాట, నిరాశ నిస్పృహ అనే దానికి ప్రతీకగా ఉంటాడు. మీరు గమనించండి, మనకి ఎప్పుడైనా కుంగుబోట అనే స్థితికి కొంతమంది లోన్ అవుతాం మనం, డిప్రెషన్ అంటాం ఈరో నేటి రోజుల్లో. ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళ యొక్క శక్తిని అన్నీ కోల్పోతారనమాట. వాళ్ళు చాలా నిరాశగా నిస్పృహగా ఉంటారు. ఎవరైనా కనుక వాళ్ళు మరింత నిస్పృహత జత చేస్తే వాళ్ళు మరింత కుంగిపోతారనమాట. కొంతమంది అయితే చాలా సూసైడల్ టెండెన్సీస్ అంటారు, అంటే ఆత్మహత్య చేసేసుకుందాం అన్న టైంలో కూడా అంటే అటువంటి ఆలోచనలు కూడా చాలా విపరీతంగా వస్తుంటాయి. సో నిరాశ నిస్పృహ ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా తోడ్పాటును అందివ్వాలన్నమాట, ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ డిస్క్రిమినేటరీ పవర్ని తీసుకునే వాళ్ళకి వాళ్ళు తెలుసుకునేటట్టుగా మనం అలా తోడ్పాటు ఇవ్వాలన్నమాట. అది చాలా ముఖ్యం. సో అదండి మన ఆధ్యాత్మిక రామాయణం. మీరు గమనించే ఉంటారు, సో నేటి సమాజంలో కూడా నేడు కూడా మన ప్రతి మనస్సులో అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో రామాయణం అనేది నిత్య నూతనంగా ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది. తర్వాత రాముడు ముగ్గురు రాక్షసులను చంపుతాడు, అంటే రావణుడు చంపడం కాదు సారీ, రావణ వధ, తర్వాత కుంభకర్ణుని వధ, మూడోది ఏంటంటే విభీషుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఈ ముగ్గురు కూడా మీరు గమనిస్తే రావణుడు రజోగుణానికి ప్రతీక అనమాట, తర్వాత కుంభకర్ణుడు తమో గుణానికి, వాళ్ళిద్దరిని సంహరించాడు. తర్వాత విభీషణుడు సత్వగుణం, రాముడు చెంతకు వచ్చి శరణాగతి పొందుతాడు. శరణాగతి పొందినటువంటి సత్వగుణ సంపన్నుడైన విభీషణుడికి పట్టాభిషిక్తిని చేస్తాడు. అది రాముడి యొక్క స్వభావం అనమాట. సో మనం కూడా ఏంటంటే ఈ రజోతమో గుణాలని మనం వాటిపై మన అధీనంలో ఉంచుకోవాలి. ఈ సత్వగుణాన్ని పెంపొందించుకొని ఆఖరికి దాన్ని కూడా ఒకనొక దశలో సత్వగుణం కూడా మనం వదిలేయాలన్నమాట. వదిలేస్తేనే మనకి ఆత్మ సాక్షాత్కారం, ఆత్మరాముడు మన చింతన నిలుస్తాడు. ఆ రమించే తత్వం, రమించేది అంటే సచ్చిత్ ఆనందం అంటారు చూసారా, కేవలం ఆనంద స్వరూపుడే శ్రీరాముడు. సో ఇప్పుడు ఒక పాట విందామండి.

0: అదే పాటలు నుంచి చాలా మంది అనుకుంటారు రావణాసురుడు రామాయణంలో అంటే రామ పుట్టిన తర్వాత అంటే సీతామాతను అపహరించుకున్న తర్వాత వచ్చేది, కానీ ఒక చాలా మంది తెలియని విషయం ఏంటంటే అండి, రావణాసురుడు కౌసల్యాదేవి చిన్నప్పుడు ఉన్నప్పుడే రామాయణంలో వచ్చాడు. ఎట్లా అంటే, ఒకసారి బ్రహ్మ నిర్వహిస్తున్న సభలో విష్ణుమూర్తి చెప్తాడనమాట, రావణాసురుడిని సంహరించేది కౌసల్యాదేవి గర్భంలో పుడతాడు పురుషుడు, అతనే చంపుతాడు రావణాసురుడిని అని చెప్పేసి. అది ఆ మాట ఈ మాట ద్వారా ఏంటంటే రావణాసురుడు చెవికి అందుతుంది. అతను ఏం చేస్తాడంటే కోసల దేశానికి వెళ్ళి ఈ కౌసల్యాదేవిని చంపేద్దామని చెప్పేసి వెళ్తాడు తన మంత్రితో పాటు. ఆమెని ఆమె మంత్రి కుమార్తె తర్వాత రాజకుమార్తె కౌసల్యాదేవి ఉద్యానవనంలో ఆడుకుంటుండగా రావణాసురుడు ఏంటంటే కౌసల్యాదేవిని అపహరించి చంపేద్దాం అన్నటువంటి స్థితిలో మంత్రి చెప్తాడు, రావణ ఒక చిన్న పాపని అది కూడా స్త్రీని చంపుతున్నావు, చాలా పాపం ఇది, మంచిది కాదు. మనకి ఏంటంటే ఆమె గర్భంలో పుట్టకూడదు కదా, ఆమెను ఏంటంటే ఏదో వేరే మార్గంలో నదిలో వదిలేసే అని చెప్పేసి అంటే ఒక పెట్టెని తయారు చేస్తాడు నదిలో తేలియాడేలాగా. ఆ పెట్టెలో పెట్టి కౌసల్యాదేవి చిన్నప్పుడు అంటే 5-6 ఏళ్ళ వయసులో ఉంటుందన్నమాట, ఆ వయసులో ఉన్నప్పుడు పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తాడు. అది విధి చిత్రం చూడండి, ఆ పెట్టి అలా ప్రవహించి వెళ్ళి నదిలో వెళ్ళి ఈ అయోధ్య దేశంలోకి వస్తుంది. అది ఎవరు చూస్తారు, ఈ సుమిత్రుడు ఎవరు, దశరథుని యొక్క మంత్రి అనమాట అతను, అతను యుక్త వయసులో ఉంటాడు అప్పుడు, అతను చూస్తాడు. ఆ పెట్టి తీసి చూస్తే అందులో ఒక పాప ఉంటుంది. ఆ పాపను ఏంటంటే ఆమె మాట్లాడుతుంది అనమాట, ఏమమ్మా నువ్వెవరు, నీ పేరు ఏంటి, నా పేరు కౌసల్య, మాది కోసల దేశం అంటాడు అంటుంది. అప్పుడు సుమిత్రుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్తాడనమాట ఈ కోసల దేశానికి, తీసుకెళ్ళి మహారాజా ఈ విధంగా జరిగింది మీ అమ్మాయి అని చెప్పేసి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత అప్పుడు అడుగుతాడు అనమాట, మీరు మీ రాజ్యానికి అధిపతి ఎవరు, అదేంటంటే దశరథుడు, అతను మహాచక్రవర్తి అదేంటంటే. అతనికి మనసులో అనిపిస్తుంది పోయిన అంటే కోల్పోయిన నా కుమార్తెని మీరే తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి మీ చక్రవర్తికి నా కూతురిని వివాహం చేయాలని ఉంది అంటే మొత్తంగా జరిగిపోతుంది. ఆ మంత్రి కుమార్తెను కూడా ఈ సుమిత్రుడికి ఇచ్చి వివాహం చేస్తారన్నమాట. సో దశరథుని యొక్క మంత్రి సుమంత్రుడు వీళ్ళిద్దరూ యొక్క పెళ్ళి ఒకేసారి జరుగుతుంది ఈ కోసల దేశంలో, ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంకొక సంఘటన జరుగుతుంది. ఈ రావణాసురుడు ఏంటంటే అతనికి ఒక రకమైనటువంటి మనసులో ఒక ఉంటుందన్నమాట, అంటే నేనే మొత్తం సమస్త భూమండలానికి ఏకైక ఛత్రాధిపతిని, నన్ను మించిన వారు ఎవరు లేరు అని చెప్పేసి ఒక ఇద్దరు మనుషులను పంపిస్తాడు అయోధ్య దేశానికి. ఏమని, దశరథుడు ఏంటంటే తన అధీనంలో ఉండాలి, తన యొక్క అంటే సామ్రాజ్య అధీశుడిగా రావణాసురుడిని గుర్తించాలి అని చెప్పేసి అని చెప్పి పంపిస్తాడు. ఈ దశరథుడు ఏం చేస్తాడంటే, అవునా అట్లాగ ఉన్నదా మీ రావణుడికి అని చెప్పేసి రెండు బాణాలండి, అయోధ్య నుంచి ఎక్కడ లంక ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న లంకకి 2 బాణాలు వేస్తాడు. ఆ 2 బాణాలు వేసిన తర్వాత ఏమవుతుందంటే రావణాసురుడి యొక్క ప్రధాన భవనం ఏదైతే ఉంటుందో దాని ప్రధాన ద్వారం బంధింపబడిపోతుంది అనమాట. అతను బయటకు వద్దామన్నా కానీ అతను బయటకు రాలేకపోతాడు. చాలా రకాలుగా శక్తులు అన్నీ పెట్టి ప్రయత్నించినా కానీ బయటకు రాలేకపోతాడు. అప్పుడు ఒప్పుకుంటాడనమాట, మళ్ళీ తన దూతలను పంపిస్తాడు దశరథుని యొక్క శక్తి ముందు నేను చాలని చెప్పేసి అంటే ఆ దశరథుడు ఏంటంటే తను ప్రయోగించిన 2 బాణాలని ఉపసంహరించుకుంటాడనమాట. అప్పుడు దశరథుడు తెలుస్తుంది అంటే సారీ రావణాసురుడు తెలుస్తుంది దశరథుడు ఇంత శక్తిమంతుడు అంటే ఇతని ద్వారా పుట్టే కొడుకులు ఇంకెంత శక్తివంతులు అవుతారని చెప్పేసి అతను ఘోరమైన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి కోసం. ఆ తపస్సు ఫలిస్తుందండి, బ్రహ్మదేవుడు వస్తాడు, అతను కోరుకుంటాడనమాట దశరథుని ద్వారా అంటే లాయిన్స్ అంటారు అంటే దశరథుని యొక్క వీర్యం వల్ల ఎటువంటి కొడుకులు పుట్టకూడదు అని వరం కోరుకుంటాడు. వీడి ఇంకా నించుంటే ఇంకేం కోరుకుంటాడని చెప్పేసి బ్రహ్మ తదాస్తు అని చెప్పి వెంటనే మాయమైపోతాడు అనమాట. సో ఆ కారణం వల్ల దశరథుడికి కుమారులు పుట్టారనమాట. ఇప్పుడు మనం కొన్ని ప్రకటనలు విందామండి.
1: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at four convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-797 పై సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM 98.5.
0: ఇప్పుడు ఒక మంచి పాట కూడా విందాము.

0: అదండి. ఇప్పుడు నీరజ్ ప్రియగారు మీకు ప్రశ్న. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తారు కదా, ఓకే, యా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు కదా, అందులోంచి యజ్ఞపురుషుడు వచ్చి పాయసాన్ని అందిస్తాడు, అంటే ఆ కుంభంలోంచి. ఓకే, దశరథుడు ముగ్గురు రాణులకు సమానంగా పంచిపెడతాడు.
1: అవును,
0: అప్పుడు సుమిత్రాదేవికి కవలలు ఎందుకు పుట్టారు?
1: ఇలా ఆన్ ద స్పాట్ పెట్టి నాకు ఫోన్ ద ఫ్రెండ్ ఆప్షన్ ఇవ్వకుండా క్వశ్చన్లు అడిగితే తెలీదండి, ఎప్పుడు ఆలోచించలేదు
0: కదా,
1: ఆలోచించలేదు.
0: దాని అంటే పెద్ద కథ ఉంది దాని కథలో.
1: ఓకే,
0: అది పాయసం ఇస్తాడు కదా దశరథుడు, ఏంటంటే ముగ్గురు రాణులకు సమానంగా పంచిపెట్టిన తర్వాత అతను ఏమంటాడంటే, వశిష్ఠులు వచ్చి ఆ యాగాన్ని నిర్వహించడానికి అతని పేరు శృంగేరి నుంచి వస్తాడండి, అతని పేరు నేను గుర్తురావట్లేదు కానీ అతను బ్రహ్మ అనమాట, అంటే యాగాన్ని నిర్వహించే వాళ్ళని బ్రహ్మ అంటారు. మీరు స్నానం చేసి ఓకే అతని ఆశీర్వాదం తీసుకొని అప్పుడు మీరు పాయసాన్ని తీసుకోండి అని చెప్పి వశిష్ఠుల వారు చెప్తారు.
1: ఓకే,
0: అంటే పూజగదిలో పూజించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే స్నానం వెళ్తారు. ఈ సుమిత్రాదేవి ఏంటంటే కరెక్ట్గా క్షణంలో ఆ మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు కౌసల్యాదేవి కుమారుడు జ్యేష్ఠపుత్రుడు అవుతాడు కాబట్టి రాజ్యానికి అతనికి అధికారం ఉంటుంది. కైకి ఏంటంటే వివాహం చేసుకోకముందే వాళ్ళ తండ్రి చెప్తాడు దశరథుడికి, రాజా నా కుమార్తెకి పుట్టిన వాడే చక్రవర్తి కావాలి అని ఒక రకమైన సంగతిస్తే ఒప్పుకుంటాడు కూడా. అప్పుడు ఆమెకు అనిపిస్తుంది ఏంటంటే నాకు పుట్టే కొడుకు వీళ్ళిద్దరికీ ఊడిగం చేయాలి కదా, పుట్టిన ప్రయోజనం ఏంటి అన్న ఆలోచన వస్తుంది ఆమెకి, మనసులో వస్తుంది అనమాట. వచ్చి చిచ్చ తప్పు అట్లా అనుకోకూడదు అంత దైవ సంకల్పం అని చెప్పేసి ఆమె స్నానం చేసి జుత్తు ఆరబెట్టుకుంటూ మేడ మీద పేర పెట్టుకోవాలంటారు చూసారు పెట్టగోడ,
1: ఆ
0: పెట్టగోడ మీద ఈ పాయసం పాత్ర పెడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కానీ ఒక గద్ద వచ్చి గ్రద్ద ఆ పాయసం పాత్రను పట్టుకొని కాళ్ళల్లో పట్టుకొని
1: తీసుకుని వెళ్ళిపోతుంది,
0: పోతుంది.
1: ఓకే,
0: అది అంజనాదేవి దగ్గర వదిలేస్తుంది అనమాట. చాలా మంది తెలియదు అది.
1: ఓకే,
0: హనుమంతుడు రావడానికి కూడా కారణం ఇదే అనమాట, అంటే వన్ ఆఫ్ ది రీజన్స్. తర్వాత ఈ ముగ్గురు కూడా దశరథుడికి భార్యలు అయినా కానీ వాళ్ళ మధ్య సోదర భావం చాలా ఎక్కువ ఉంటుంది.
1: ఆమె
0: వచ్చి చెప్తుంది
1: వీళ్ళిద్దరు షేర్ చేస్తారు, చిన్నప్పుడు విన్నట్టు గుర్తుంది కానీ మర్చిపోయాను.
0: అది షేర్ కూడా ఎట్లా చేస్తారంటే కౌసల్యదేవి ఆమె తాగాల్సిన పాయసం సగం ఇచ్చేస్తుంది, కైకి కూడా సగం ఇచ్చేస్తుంది. ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు గమనించండి, రామ్ ఏమవుతుందంటే ఆమె కవలలు పుడతారు. పుట్టిన తర్వాత మొదటి 10 రోజులు ఏంటంటే తల్లిపాలు తాగుతున్నావు కానీ విపరీతమైన ఏడుపు అనమాట. ఎవరు? ఈ లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కూడా. ఆమెకు అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏం చేసిన ఏడుపు ఆపరు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి కుల గురువు ఏంటంటే వశిష్ఠుల వారు అనమాట, అతను పిలిపించి కారణం చెప్పండి, నాకు నా మాతృహృదయం తలడిల్లిపోతుంది, పుట్టిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నారు ఇద్దరు అని చెప్పేసి అంటే అతను దివ్య దృష్టితో ఆలోచించి, సుమిత్రాదేవి మీరు ఇట్లా చేశారు కదా, సో రాముని యొక్క అంశ లక్ష్మణుడు, భరతుని యొక్క అంశ శత్రుఘ్నుడు, మీరేం చేస్తారంటే లక్ష్మణుని తీసుకెళ్ళి రాముని యొక్క ఊయలు ఉంటుంది కదా, ఊయల్లో పెట్టేయమని చెప్తారు, అలాగే శత్రుఘ్నుని తీసుకెళ్ళి భరతుని ఊయల్లో పెట్టమంటారు. ఆమె అట్లా చేసిన వెంటనే వాళ్ళు ఏడు పాపేస్తారు ఇద్దరు కూడా, ఇంకా చాలా ఆనందంతో ఆడుకుంటుంటారు అనమాట. ఇది ఎందుకంటే దీనికి కారణం ఇది అనమాట. అందుకే రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు నీడలా ఉంటాడనమాట. అంటే మనకి మనస్సు ఎలాగైతే మన నీడగా ఉంటుందో, అంటే ఆత్మిక మనస్సు ఎట్లయితే నీడగా ఉంటుందో అట్లా అనమాట. అలాగే భరతుడు కూడా మీరు గమనిస్తే రాముడు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళింది, అదే అరణ్యవాసం వెళ్ళినప్పుడు భరతుడు ఏంటంటే నందనవనం కలిపి తపస్సు చేసుకుంటాడు. కానీ రాజ్యపాలన అంతా చూసుకున్న బాధ్యత అంతా కూడా శత్రుఘ్నుడి మీద పెట్టేస్తాడనమాట, అంటే భరతుడు చెప్పినటువంటి ఆజ్ఞని పాలిస్తాడనమాట. సో వాళ్ళిద్దరు జోడీగా ఉంటారు, ఇద్దరు జోడీ ఉంటారు, అది రహస్యం. అది ఇప్పుడు ఒక పాట విందామండి.

0: తర్వాత అండి, ఓకే, చాలామంది తెలియని విషయం ఏంటంటే దశరథుడికి కుమారులకి అయితే కలగలేదు, ఓకే, కానీ దశరథుడికి కూతురు ఉందనే విషయం చాలామంది తెలియదు.
1: విన్నాను, ఇప్పుడు మీరు పేరు అడిగితే నాకు గుర్తులేదు, కానీ ఎస్, కూతురు ఉంది అన్నది మనం కథల్లో చదివాము, రామాయణంలో విన్నాము.
0: ఆమె ఆ కూతురు పేరు శాంత అండి.
1: ఓకే,
0: దశరథుడికి ఏంటంటే ఒక చాలా ఒక ఆప్తమిత్రుడు ఉంటాడు, అతని పేరేంటంటే రోమపాదుడు. అంగదేశానికి అతను రాజు అనమాట. అతను కూడా ఎవరు సంతానం కలగరు. సో తన ఆప్తమిత్రుడు అంటే సంతానం లేకపోతే కలిగే బాధ అర్థం చేసుకుని దశరథుడి యొక్క కూతురిని దత్తతకి ఇచ్చేస్తాడు. తర్వాత ఈ రోమపాదుడు ఏం చేస్తాడంటే, మీకు పుత్రకామేశ యాగం నిర్వహించడానికి శృంగి అని అనుకుంటున్నాను నేను, అతను వస్తారు కదా, అతను చాలా అంటే ఎంత అంటే ఆ దేశంలో విపరీతమైనటువంటి క్షామం వస్తుంది, వర్షాలు పడవు అనమాట. ఎన్ని ఒక 13-14 సంవత్సరాలుగా వర్షాలు పడవు. అప్పుడు ఒక ఋషులు చెప్తారు, మీరు ఈ శృంగి అనే ఈ వ్యక్తిని తీసుకొచ్చి యజ్ఞం చేస్తే మీకు వర్షాలు పడతాయని చెప్పేసి.
1: ఓకే,
0: అతను పెద్ద కథ నడుస్తుందిలేండి అతను తీసుకురావడం అనేది, అతను చాలా ఇంకా శుద్ధ యజ్ఞం చేస్తే మీకు వర్షాలు పడతాయని చెప్పేసి.
1: ఓకే,
0: అతను పెద్ద కథ నడుస్తుందిలేండి అతను తీసుకురావడం అనేది, అతను చాలా ఇంకా శుద్ధ

0: ఉత్తర కామ్యూనిస్ట్ యాగం కూడా చేస్తాడు అనమాట దశరథుడికి.
1: ఓకే,
0: అదొక విషయం అండి. తర్వాత ఏంటంటే ఈ అంగదేశం అన్న పదం వచ్చింది కదండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ బీహారు జార్ఖండ్ ప్రాంతం,
1: అదే అడగబోతున్నా అంగదేశం అంటే ప్రస్తుతం మనకి ఎక్కడ ఉంది,
0: దానికి అంగదేశము అన్న పదం పేరు ఎట్లా వచ్చింది మీరేనా కెచ్ చేయగలరా?
1: ఐడియా లేదండి.
0: సో ఏమవుతుందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే రామాయణం కంటే కంటే కృతయుగంలో అనమాట, ఈ శివుడు తన ప్రమద గణాలతో వచ్చి ఆ ప్రాంతంలో అతను ఏంటంటే తపస్సు అది చేసుకుంటుంటాడు. చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట. మనకి ఈ కథ తెలుసు కదండి, ఈ పార్వతీ శివుడి యొక్క కళ్యాణానికి మన్ముందుడు కొంచెం చేస్తుంటాడు, శివుడికి కామాన్ని కలిగి భావం కలిగించాడు. అది ఆ ప్రదేశంలోనే మన్ముందుడు బాణం ప్రయోగిస్తాడు అనమాట. సో శివుడికి తెలుసు కదా అంటే కాస్త చలించి ఇది దీనికి కారణం ఎవరు అని గ్రహించి తెలుసుకుంటాడు మన్ముదుడి బాణం వల్ల. అతను మూడో కన్ను తెరిచి అతను భస్మం చేస్తాడు. అంటే అంగాలు ఉన్నటువంటి మన్ముదుడు అనంగుడైపోతాడు అనమాట, బూడిదైపోతాడు. కానీ మీకు తెలుసు కదా మళ్ళీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది సతీ రతీదేవికి, ఎవరికి కనపడ్డు ఈ కనబడతాడని చెప్పి చెప్తుంది ఆమె. అది వేరే వరం లేండి, అనంగుడు అయిపోయిన ప్రదేశం కాబట్టి అది అనంగు అనంగు అంటే అలాగ కాలక్రమేణా అది అంగదేశం అయిపోయింది అనమాట.
1: ఓకే,
0: సో అంగదేశం ఏంటంటే ఆ ప్రాంతానికి అంత అంత శక్తివంతమైనటువంటి ప్రకంపనలు ఉంటాయి, వైబ్రేషన్. అంటే శివుడు తన యొక్క ప్రమద గణాలతో ఆ ప్రాంతంలో కొన్ని ఎంతో కాలం తపస్సు చేశాడు అనమాట.
1: ఓకే, నైస్.
0: ఇంకా ఇది విశ్వామిత్రుడు చెప్తాడు అనమాట. మీకు మనకు తెలుసు కదండి విశ్వామిత్రుడు వచ్చి దశరథ మహారాజు దగ్గరకు వచ్చి, దశరథ మహారాజా నేను యాగాన్ని తలపెట్టాను కానీ కొంతమంది రాక్షసులు వచ్చి నాకు
1: ఆటంకం
0: కలిగిస్తున్నారు అంటే చాలా జరుగుతుంది. మొత్తానికి దశరథుడు ఒప్పుకుంటాడు అనమాట. అతను ఒకనొక సందర్భంలో దశరథ అంటాడు, పులి నోట్లోకి మేకపిల్లలను పంపిస్తున్నట్టుగా అని చెప్పేసి అంటాడు. అంటే తాటకలు అంటే మహా మాయ ఉన్న రాక్షసులకి ఎదురుకెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు, ఇవి పసికందులు వీళ్ళు, నేను వస్తానని చెప్పి చాలా మాట్లాడతాడు. ఒకనొక సందర్భంలో ఈ మాట అనగానే రాముడు వెంటనే, నాన్నగారు మీరు ఏమంటున్నారు, మమ్మల్ని మేకపిల్లలు అంటున్నారా మీరు, మేము పురుష సింహాలం, మేము మా క్షత్రియ ధర్మం ఇది, యాగాల్ని అంటే ఋషులు వచ్చి అడిగితే యాగాల యొక్క సంరక్షణ కోసం మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటాం, మీరు ఎటువంటి సంకోచం లేకుండా నన్ను లక్ష్మణ్ని మీరు పంపించండి, మేము చేస్తామని చెప్పేసి అని అంటే రాముడు అప్పటివరకు మాట్లాడు, వశిష్ఠుడు అంతా చెప్తారు పంపించవచ్చు అని. కానీ ఎప్పుడైతే మేకపిల్లల్ని పులి బోన్లో పంపిస్తున్నట్టుగా అంటాడో రాముడు పౌరుషం వస్తుందన్నమాట. అంటే లేదు మేము పురుష సింహాలు, మాకు ఇదే మా సహజ ధర్మం ఇది, మేము చేస్తామని చెప్పి అంటే పంపిస్తాడు. తర్వాత విశ్వామిత్రుడు మన కథలో బల అతి బల అని రెండు మంత్రాలను ఉపదేశిస్తాడు.
1: ఓకే,
0: అదేంటంటే ఆకలి దప్పిక తర్వాత నిద్రను జయించడానికి అని చెప్తాడు.
1: ఓకే
0: చెప్పి ఇది మంత్రాలన్నిటికన్నా రాజమంత్రం ఇది, దీన్ని మించినది లేదన్నట్టుగా చెప్తాడు అనమాట.
1: ఓకే,
0: మీకేమైనా అవగాహన ఉందా అసలు ఆ మంత్రాలు ఏంటి అని?
1: లేదండి.
0: చాలామందికి కుతూహలం ఉంటుంది తెలుసుకుందాం అని. అది ఆ రహస్యం ఏంటంటే మళ్ళీ రాముడే చెప్పాడు, నేటి మన గాయత్రి మంత్రమే అదనమాట.
1: ఓకే,
0: ఎందుకంటే గాయత్రి మంత్రం అనేది మంత్రరాజ్యం, అది అది ఎంతలా పనిచేస్తుందంటే మీకు ఫ్లైట్ అంటే ఇది కూడా రాముడే చెప్పాడు, ఆ రాముడు ఎవరో నేను ఆఖరిని చెప్తాను. మనకి ఫ్లైట్లో వెళ్తున్నాం అనుకోండి, సాధారణంగా ఫ్లైట్లో ఏంటంటే ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది కూలిపోతుంది అన్న దశలోకి వచ్చేసింది. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళలో ఎవరు ఒక్కరైనా కానీ గాయత్రి మంత్రం చేస్తే అంట వాళ్ళందరూ ప్రాణాలను రక్షించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చెప్పారు.
1: ఓకే,
0: సో మనకి అంటే చెప్తున్నాను ప్రయాణంలో కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈ గాయత్రి మంత్రం చేస్తే ఆరు హనుమంతుని తలుచుకున్నా కానీ పర్వాలేదు, ఆ శక్తి మనల్ని కాపాడుతుంది అనమాట.
1: ఓకే,
0: ఓ మై గాడ్, 8:50 అయిపోయింది. ఓకే.

0: ఆ పాట విన్నాం కదా, ఇప్పుడు మరికొన్ని ముచ్చట్లు పంచుకుందాం. యా, ముఖ్యమైన ఘట్టం అండి. మనకి మందర తెలుసు కదా, రామాయణంలో ఎంతో ప్రధాన పాత్ర పోషించింది మహానుభావరాలు. ఆమె ఒకనొక దశలో ఏమవుతుందంటే, ఇది ఎంతమంది తెలుసు తెలియదు, ఉద్యానవనంలో రాముడు తర్వాత తన సోదరులతో ఆడుకుంటుంటాడు అన్నమాట. ఆడుకుంటుండగా వాళ్ళు ఆడుకుంటున్న బంతి ఈ మందర యొక్క వీపుకి తగిలి ఆమె ఎగిరి పడిపోతుంది. అప్పుడు రాముడు నవ్వుడు అన్నమాట, కానీ లక్ష్మణుడు మిగతా సోదరులంతా కూడా అంటే సహజంగా స్వభావం కదా నవ్వేస్తారు పక్కమని. అదంతా రాముడే చేయించాడు అని చెప్పేసి ఆమె ఒక మనసులో ఒక కోపం పెట్టేసుకుంటుంది.
1: ఓకే,
0: ఆ కోపంతోనే ఏమవుతుందంటే, ఈ దశరథుడు రాముణ్ణి ఈ యువరాజు కింద పట్టాభిషిక్తిని చేస్తాను తెల్లవారితే అనగా, ఆమె ఏమవుతుందంటే ఈ కౌసల్యాదేవి తర్వాత సుమిత్రాదేవి వాళ్ళ యొక్క చలికత్తులు అంతా ఉంటారు కదా సాయం సేవ చేసి, వాళ్ళు బాగా బహుమానాలు అవి పంచుతారనమాట. వాళ్ళు అవన్నీ చూసి ఈర్ష వచ్చేస్తుంది. వచ్చేసి ఆమె పరిగెట్టిన వెళ్ళి కైకి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, తెలుసా నీకు ప్రపంచం అంతా తలకిందలైపోతుంది, భూమి కంపించిపోతుంది, నువ్వేంటి ప్రశాంతంగా పడుకున్నావు అది ఇది అని చెప్పేసి అంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు చెప్పు అంటే ఇలా జరుగుతుంది అంటుంది. ఆ వార్త వినగానే కైకీదేవి ఆమె మెడలో ఉన్నటువంటి రత్నాల హారం తీసి ఇచ్చేస్తుంది. ఎంత సంతోషమైన వార్త చెప్పావు నువ్వు నాకు అని చెప్పేసి అంటే, ఈ మందరికి షాక్ అనమాట. యోసి పిచ్చి తల్లి నువ్వెక్కడున్నావే అసలు నువ్వు అని చెప్పేసి, అంటే అంత కల్మషం లేని మనసు ఉన్నటువంటి కైకీయని ఆమె విషపూరితమైన మనసు కింద మార్చేస్తుంది ఒక సుమారుగా ఒక గంటలో అనమాట. రకరకాలుగా మాట్లాడి అది ఇది చేసి కొన్ని వాదనలు ఏంటంటే, నువ్వు గమనించు భర్తుడు శత్రుడు ఇక్కడ ఎందుకు లేరు. అప్పుడు ఏంటంటే, ఆమె యొక్క తల్లి ప్రస్తుతం కాశ్మీర్ అంటారు, అక్కడికి వాళ్ళ కైకి యొక్క తండ్రికి భర్తుడు అంటే ఎంతో అభిమానం అనమాట. తన దగ్గర ఉంచుకుందాం అని చెప్పేసి భర్త శత్రుడు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అవన్నీ ఈమె ఇట్లా మలిచి చెప్తుంది అనమాట, ఇది దర్శకుడు పంపించేశాడు నీకు తెలియట్లేదు అని చెప్పేసి అంటే ఆమెకు అర్థం కాదు. అప్పుడు తర్వాత ఒకసారి ఏమంటే, దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతున్నప్పుడు దశరథుడు సహాయం చేస్తాడు దేవతలకి. ఆ యుద్ధంలో దాదాపు కనుక సొమసిల్లిపోయి ప్రాణాలు కోల్పోయేంత స్థితిలో ఉన్నప్పుడు ఈ కైకి ఏంటంటే సహాయం చేసి అతన్ని
1: వరం అడుగుతుంది.
0: అంటే వరం అడగదు, ఆమె ప్రాణం మళ్ళీ వచ్చేటట్లుగా సహాయం చేసి ప్రాణం తీసుకొస్తుంది. దశరథుడు ఎంతో సంతోషించి
1: కైకేయి
0: నీకు రెండు వరాలు కోరుకో అని చెప్పి ఇస్తాడు. ఆమె అంటుంది, దశరథ మహారాజా మీరు ప్రాణాలతో నిలవడమే నాకెంతో మహద్భాగ్యం, అది ప్రస్తుతానికి నాకేం వరాలేం లేవు, ఎప్పుడైనా అవసరంతో కోరుకుంటా అని చెప్పి వదిలేస్తుంది. దాన్ని గుర్తు చేస్తుంది మళ్ళీ మందరే, అవన్నీ చేసి బాగా ఎక్కించి ఆమె అలక గృహంలోకి వెళ్ళిపోయి అలక గృహం అని ఉంటుంది అనమాట. అక్కడ దశరథుడు వెళ్తాడు. రాత్రి అంతా కూడా ఇద్దరి మధ్య సమాధానం జరుగుతుంది. చాలా రకాలుగా దశరథుడు ఎంతో ప్రయత్నిస్తాడు. రాముడు అంటే నాకు ప్రాణం, నాకు స్త్రీలలో నువ్వు, పురుషుల్లో రాముడు, ఇద్దరు అంటే బాగా ఇష్టం, నువ్వు దయచేసి విరమించుకో అది ఇది చెప్పి చాలా ఇద్దరు వాదించుకుంటారు. కానీ ఆమె అసలు ఏమాత్రం వెనక్కి వెళ్ళదనమాట. ఆమె వాదన ఏంటంటే, ఇక్ష్వాకు కుల వంశంలో పుట్టావు నువ్వు, వాళ్ళు ఇచ్చిన మాటని వాళ్ళు ప్రాణపతంగా భావిస్తారు, అదే సత్యం, నువ్వు ఆ సత్యానికి నిలబడు, మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆమె బొట్టలో వేస్తుంది ఇచ్చే ముందు, రెండు వారాలు కోరుకునే ముందు చాలా గట్టిగా అడుగుతుంది అన్నమాట, ప్రమాణం చేయించుకుని అది చేయించుకుని అని చెప్పేసి. ఆమె ఒకటే ఉంటుంది, నువ్వు కనుక నీ మాటకి వెనక్కి వెళ్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకా దశరథుడు ఏంటంటే చాలా విపరీతమైన మానసిక క్షోభకు గురైపోతాడు అనమాట. తన శక్తి అంతా పోతుంది, ఎందుకంటే తన రాముణ్ణి చూస్తేనే తనకి ప్రాణం అంతా కూడా ఒక ఉవ్వెత్తున అలా వచ్చేస్తుంది. తెల్లారేసరికి ఏమవుతుందంటే, రాముడికి సీతకి చెప్తారు, మీరు దర్భల మీద పడుకోవాలి, ఉపవాసం అంటే ఆహారం భుజించకూడదు, ఉదయం ఏంటంటే సిద్ధంగా ఉండండి, లేచిన తర్వాత మీకు అందరికీ ఏంటంటే నదీ జలాల్లో తీసుకొచ్చి స్నానం అది చేయించడం క్రతువులు ఉంటాయి అని చెప్పేసి అంటే, ఈ అలక గృహం నుంచి కబురు వస్తుంది రాముడికి, రమ్మని వెళ్తాడు. అప్పుడు దశరథుడు ఏవి మాట్లాడలేడు, సొమ్మసిల్లిపోయి చాలా చాలా దీనావస్థలు ఉంటాడనమాట. దుస్తులే అదే రాత్రి ఉన్నటువంటి దుస్తులే ఇప్పుడు ఉంటాయి, సొమ్మసిల్లిపోయి పడిపోయి ఉంటాడు. రాముడు వచ్చి మాట్లాడతాడు, తండ్రి గారు ఏమైంది అని చెప్పేసి అంటే, కైకి చెప్తుంది మొత్తం అంతా కొంచెం చెప్తుంది, క్లుప్తంగా చెప్తుంది. చెప్పేసి నాకు రెండు వరాలు ఇచ్చారు, ఆ వరాలు నేను ఇప్పుడు నేను కోరుకున్నాను, దశరథుడు భరతుడు సింహాసనం మీద ఉండాలి, నువ్వు 14 సంవత్సరాలు అడవిలోకి పోవాలని. అతను నేను తప్పకుండా చేస్తానని చెప్పి అంటే ఆమె చెప్తున్నప్పుడు దశరథుడు అడ్డుపడ్డా అనమాట, తిడతాడు అనమాట. చీ దుర్మార్గురాల, నువ్వు అంటే ఇన్నాళ్ళు నువ్వు విశ్వాన్ని తెలియక నేను దగ్గర పెట్టుకున్నాను అని చెప్పి ఇట్లా అంటాడు. రాముడు దాన్ని సంకేతంగా తీసుకుని నాకు మీరు ఏం చెప్పినా నేను శిరసావిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. కొన్ని జరుగుతాయండి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు మనం వేసేసి దాన్ని మళ్ళీ చర్చించుకుందాం.
1: ఓకే.
2: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 OOFM.

0: టాక్స్టార్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్. అన్ని రకాల ఆదాయపు పన్ను, బిజినెస్ ట్యాక్స్ రిటర్న్స్, GST, క్యాపిటల్ గెయిన్స్, న్యూ బిజినెస్ సెటప్, సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 0433428744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్: సూట్ 208 3 Fordham Way, ఓరన్ పార్క్. టాక్స్టార్ PTY లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
1: మనం మాట్లాడుకుని కొనసాగిద్దామండి. తర్వాత ఏమవుతుందంటే, రాముడు నేరుగా కౌసల్య గృహానికి వెళ్తాడు. తర్వాత అక్కడ లక్ష్మణుడు కూడా వస్తాడు. లక్ష్మణుడు ఏంటంటే, నేను రాముడితో పాటు వెళ్తాను అనే నిర్ణయం అక్కడే తీసుకుంటాడనమాట. దానికి కౌసల్య చాలా సంతోషిస్తుంది. అంటే ఆమె బాధల్లో ఉన్నా కానీ నాకు రాముడు తోడుగా లక్ష్మణుడు కూడా వెళ్తున్నాడు అని చెప్పేసి చిన్న ధైర్యం వస్తుంది అనమాట. తర్వాత రాముడు చెప్పాడంటే లక్ష్మణుడికి, నువ్వు నేరుగా మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆమె అనుమతి తీసుకో, నీ అప్పుడు పెళ్ళి అయిపోతుంది, అంటే ఊర్మిళ కూడా ఉంటుంది, ఊర్మిళకు కూడా నువ్వు చెప్పాలి అని చెప్పేసి పంపించేస్తాడు. తర్వాత రాముడు నేరుగా సీత దగ్గరికి వెళ్తాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెకి ఏమంటాడంటే, నువ్వు దశరథుని యొక్క కోడలు, నేను లేని సమక్షంలో నువ్వు కోడలుగా నా ప్రతిరూపంగా ఇక్కడ ఉండి బాగా చూసుకో అని చెప్తాడనమాట. అప్పుడు సీతాదేవి చాలా వాదిస్తుంది, రామా నువ్వు మీ అమ్మగారికి ఏం చెప్పు, నాకేం చెప్తున్నావు నువ్వు. ఎందుకంటే కౌసల్యాదేవి కూడా అడుగుతుంది, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను రామా, నాకు నువ్వు ముఖ్యం అని అంటే, రాముడు అంటాడు, లేదు లేదమ్మా, నువ్వు చక్రవర్తి భార్యగా నువ్వు ఇక్కడే ఉండాలి, అతను బాగోగులు చూసుకోవాలి అన్నట్టు చెప్తాడు. సీతాదేవి అదే మాట అంటుంది, నువ్వు మీ అమ్మకు ఒకలా చెప్పు, నాకు ఒకలా చెప్తున్నావు ఎందుకు అంటుంది. ఆ తర్వాత రాముడు ఎన్నో విధాలు చెప్తాడు, అరణ్యంలో నువ్వు చాలా సుకుమారంగా పెరిగిన దానివి, నువ్వు తట్టుకోలేవు, క్రూర ముఖాలు ఉంటాయి, మేము ఋషుల యొక్క సేవలో మేము ఉంటాం, అప్పుడప్పుడు నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ రకరకాలుగా చెప్తుంటాడనమాట. అన్నిటికి సీతాదేవి మంచిగా వాదిస్తుంది. అది చాలామంది తెలుసు, కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలామంది తెలియనిది, సీతాదేవి చిన్నప్పుడు, అంటే ఆమె సుమారుగా 5-6 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అనమాట, ఆమె వాళ్ళ అమ్మగారు ఎత్తుకొని ఏదో అన్నం తినిపించడం ఏదో చేస్తుండగా ఆమె దాసీలు వచ్చి అమ్మ మిమ్మల్ని చూడడానికి ఒక అంటే ఎసటిక్ అంటే ఒక ఋషి మాతలాగా ఒక ఆవిడ వచ్చారు అని చెప్పి చెప్తారు. ఆమె వెంటనే సీతాదేవిని, ఒళ్ళో ఉన్న సీతాదేవిని కింద నేల మీద పెట్టి ఆమె తీసుకెళ్తుంది అనమాట చూడడానికని. ఆ వచ్చినటువంటి ఆ ఋషి మాత ఒక అంటే తపస్సు చేసుకునేవాడనమాట. ఆమె సీతాదేవిని అగాధిగా కిందకి పాదాలు తర్వాత శిరస్సుకి 2-3 సార్లు చూసి అంటుంది, ఈమె పెళ్ళి అయిన తర్వాత తన భర్తతో అరణ్యంలో ఉంటుంది అని చెప్తుంది అనమాట నేరుగా. వీళ్ళ అమ్మకి కాస్త విస్మయానికి గురవుతుంది అనమాట, మా అమ్మాయికి పెళ్ళే కాలేదు, ఇంకా చిన్న పిల్ల, పెళ్ళి అయిన తర్వాత భర్తతో అరణ్యంలో ఉంటుంది అంటుంది అంటే సరే వింటుంది అనమాట అంతే. కానీ సీతకి మనసులో, ఆమెకి మనసులో ఎప్పుడు కూడా నేను అరణ్యంలో ఉండాలి ఏంటంటే ఆ జంతువుల మధ్య, ప్రశాంతమైన వాతావరణం మధ్య నా భర్తతో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అన్న మనసులో బలంగా ఉంటుంది అన్నమాట కోరిక. ఈ వాదనలో ఈ అంశాన్ని సీత చెప్తుంది అనమాట. అప్పటివరకు రాముడు కూడా చెప్పదు. రాముడు చెప్తే, రామ నాకు చిన్నప్పుడు ఇట్లా జరిగింది, నాకు మనసులో ఎప్పటి నుంచో ఉంది అది బలమైన కోరిక, పెళ్ళైన తర్వాత నా భర్తతో అరణ్యంలో ఉండాలని, నాకు నువ్వు నా పక్కన ఉంటేనే నాకు మొత్తం విశ్వంతో కూడా శక్తి అంతా నాలో ఉన్నట్టు ఉంటుంది, నేను ఎటువంటి కష్టాలను నేను ఎదుర్కొంటాను. ఆమె రాముడు ఒక సందర్భంలో అంటాడు, దారిలో ఎన్నో ముళ్ళులు ఉంటాయి అంటే అడ్డంకులు ఉంటాయి, అంటే అంతలా అనిపిస్తే నేనే నీ ముందు నడుస్తాను, దారి అంతా నేనే చదువు చేసి నీకు అంతలా చేస్తాను నేను, అట్లా చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఈ ఋషుల దగ్గర రాజులు వస్తారు, కొంతమంది చూస్తారు వాళ్ళు అంటే, నీకు తెలియంది ఏం కాదు, ఆ శివధనస్సుని నేను నా ఒక్క చేత్తో నేను ఎత్తాను, ఎంతోమంది రాజులు ఎత్తలేకపోయారు, నేనే అంత అబలం కాదు, శక్తివంతురాలని అని చెప్పేసి అంటే ఆఖరికి రాముడు ఒప్పుకుంటాడు. సో అదనమాట, మనం ఇప్పుడు ఒక చిన్న పాట విందాము.

0: ఇంకా మంచి ముచ్చట్లు ఉన్నాయండి. యా ఒక ఒక ఒక చిన్న ఆసక్తికర సంఘటన జరుగుతుంది. ఏమవుతుందంటే సీతారామలక్ష్మణులు మళ్ళీ అల్కగృహంకి వస్తారు. అక్కడ కైకేయి దశరథుడు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏంటంటే అనుమతి తీసుకొని బయలుదేరిపోదామని. అప్పుడు ఏంటంటే కైకేయి ఈ లోపు ఏం చేస్తుందంటే ఈ నార వస్త్రాలు ఉంటాయి సార్, అంటే తెలుసు కదంటే ఆ వస్త్రాలన్నీ కూడా ఆ క్షణంలో ఇస్తుందన్నమాట రామ. ఆమె ఏముంటుందంటే, రామ నువ్వు ఎంత ఆలస్యం చేస్తే నీ తండ్రి దశరథుడికి అంత క్షోభ కలుగుతుంది, నువ్వు వీలైన త్వరగా నిష్క్రమించు అన్నట్టుగా చెప్తుంది. ఆ దశరథుడు ఆ మాటలు విని విపరీతం క్షోభకు గురవుతాడు, తిడుతూ ఉంటాడు మనం మధ్య మధ్యలో. తిట్టడం తప్ప రాముడికి వెళ్ళిపోమని అతను చెప్పడు. సో అంత జరిగిపోతుంది. సీతాదేవికి ఏంటంటే అసలు చుట్టుకుంటుంది అనమాట, ఆమె సరిగ్గా వేసుకోవడం కూడా చేత కాదు. కానీ ఈ వశిష్ఠుడు తర్వాత అంటే ఈ పట్టాభిషేకం చేయడానికి అని చెప్పి చాలామంది పురోహితులు అంతా వస్తారు, వాళ్ళ పత్తులు కూడా వస్తారు. వాళ్ళు ఏంటంటే పక్క తీసుకెళ్ళి సీతాదేవికి ఎట్లా కట్టుకోవాలని చెప్తారనమాట, కట్టుకుంటుంది. సో రాముడు ఏంటంటే దశరథుడు ఆఖరిగా ఆ పాదాల నమస్కారం తీసుకొని, దశరథుడికి యాక్చువల్గా సీతాదేవి వెళ్ళడం ఇష్టం ఉండదు, నువ్వు నీకు ఇష్టం ఉంటే ఇక్కడ ఉండమ్మా, లేదంటే మీ తల్లిదండ్రుల దగ్గర ఉండు, అరణ్యంలోకి వెళ్ళొద్దు, చాలా భీకర అరణ్యం అని చెప్తాను. ఆమె అందరికి చెప్తుంది నాకు రాముడితో పాటు ఉండడం ఎంత ఆనందం, నాకు అరణ్యం నేను యాక్చువల్గా చాలా ఇష్టం ఇది, నేను వెళ్ళిపోతాను చెప్పి అంటది. సో ఈ ముందుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు నడుచుకొని వెళ్ళిపోతారు. రాముడు ఏంటంటే అటుపక్క ఇటుపక్క ప్రజలందరూ తెలిసిపోతుంది వెళ్ళిపోతున్నారని, విపరీతమైన జనం ఉంటారు. కానీ రాముడు ఏంటంటే ఎవరి వైపు చూడ్డు, వీరంతా కూడా పాదచారులే అంటే చెప్పులు లేకుండా వెళ్ళిపోతే చాలా బాధ కలుగుతుంది మన ప్రజలందరికీ. దశరథుడు ఏంటంటే కొంచెం స్పృహ తెచ్చుకొని ఈ సుమంత్రుడు చెప్తాడు, వాళ్ళు నడుచుకెళ్ళిపోతున్నారని విషయం తెలుసుకుని, సుమంత్ర అట్లా కాదు, నువ్వు రథాన్ని తీసుకెళ్ళు, రథం ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళని స్థితిలో వదిలేసి అక్కడ వదిలేసి వెనక్కి రా అని చెప్తాడు అన్నమాట ఒక రాజుగా. వెంటనే సుమంత్రుడు ఏంటంటే రథాన్ని తీసుకెళ్ళి, అప్పటికే రాముడు సీత లక్ష్మణ్ కొంచెం దూరం వెళ్ళిపోతారు బాగా, ఈ రథం తీసుకెళ్ళి చెప్తాడు మహారాజు ఆజ్ఞ ఇచ్చారు, మీరు దయచేసి ఎక్కండి తీసుకెళ్తాను చెప్పేసి, ఎక్కడ గంగా నది ఒడ్డు వరకు తీసుకెళ్తాడు, మీ గుహుడులంతా వస్తాడు సార్, అక్కడో తీసుకెళ్తాడు. కానీ మధ్యలో ఏమవుతుందంటే కాసేపు అయిపోయిన తర్వాత దశరథుడికి మళ్ళీ విపరీతమైన ప్రేమ బంధం ఉంటుంది కదా, మళ్ళీ వెళ్ళి అతను మళ్ళీ ఒక రథం మీద ఎక్కి నేను మళ్ళీ రాముని చూడాలి, మళ్ళీ ఏదో మాట్లాడాలి, తీసుకొచ్చాను ఆ కుతూహలంతో మళ్ళీ వెంట పడతాడు అనమాట. ఈ సారథుడు చెప్తాడు వేగంగా వెళ్ళు వేగంగా వెళ్ళు అంటే ఇది గమనిస్తాడు సుమంత్రుడు, చెప్తాడు రాముడికి, రామ మహారాజు వెనకన వస్తున్నారు, వేగం కూడా పెంచుతున్నారు, నన్ను ఆపమంటావా అని అడుగుతాడు. ఎందుకని అతను కేకలు పెడతాడు, సుమంత్ర ఆగు సుమంత్ర ఆపు ఆపు అని చెప్పి అంటే రాముడు అంటాడు గమనించండి, లేదు నువ్వు వేగాన్ని మరింత వేగాన్ని పెంచి ముందుకెళ్ళిపోంటాడు, రామ నువ్వు బాగానే చెప్పు వేగం పెంచి వెళ్ళిపోమని, నిన్ను దించి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిన తర్వాత మహారాజు నన్ను అడుగుతాడు, నేను నిన్ను ఆపు ఆపు అన్న మాట నీకు వినబడలేదా, ఎందుకు ఆపలేదు నువ్వు అని అడుగుతారు, ఏం ప్రశ్న ఏం జవాబు చెప్పాలి అని అడుగుతాడు. రాముడు అంటాడు అలకగృహంలో దశరథుడు ఒక ఛత్రాధిపతిగా అంటే మహారాజుగా తన యొక్క అందరూ కూడా సమానమే అనమాట, తన పిల్లలు అందరూ సమానంగా ఆ దృష్టితో నిన్ను నీకు ఉపదేశం ఇచ్చాడు ఏంటంటే నన్ను రథంలో వెళ్ళమని. ఇప్పుడు మహారాజు స్థానంలో మాట్లాడలేదు అతను, తండ్రి స్థానంలో ఉండి అతని యొక్క ప్రేమబంధం ఉంటుంది సార్, ఆ తండ్రి స్థానంలో దిగిపోయి అడుగుతున్నాడు నీ రథాన్ని ఆపమని, ముందు చెప్పినటువంటి ఆదేశమే ప్రధానం నీకు, ఇది కాదు అని చెప్పేసి ఆ సూక్ష్మం చెప్తాడు అనమాట రాముడు. అప్పుడు వెంటనే సుమంత్రుడు కూడా అర్థమవుతుంది నిజమే కదా ఇది అని, అప్పుడు కొంచెం అతని మనసు శాంతపడి చాలా వేగంగా తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇంకా దశరథుడు ఏంటంటే ఇంకా ఆగిపోతాడు, ఇంకా వెంబడించారనమాట. ఎందుకంటే తర్వాత ఈ రాముడిని అనుసరించి ఈ రథాన్ని అనుసరించి ఆ ఊర్లో ప్రజలంతా కూడా ఆకలి దప్పిక మరిచి ప్రాణం త్యాగాన్ని కూడా సిద్ధపడుతూ వెంబడిస్తారనమాట. రాముడు అది చూసి తట్టుకోలేకపోతుంటాడు, ఎందుకంటే రాముడికి తన ప్రజల మీద అంత ప్రేమ అనమాట. అరే వీళ్ళు నా కోసం అని చెప్పేసి ఇంతలాగా తెగించి వస్తున్నారు. ఒకనొక సందర్భంలో అంటే ఇది దీనికంటే ముందు చెప్తాడు, మీరంతా కూడా మీ తల్లిదండ్రుల సేవలో ఉండండి, మీరు ఎందుకు నాతో పాటు అరణ్యానికి వస్తానంటున్నారంటే వాళ్ళు అంటారు మా తల్లిదండ్రులు చెప్పారు రామ, మా వయసు ఎక్కువైపోయింది కాబట్టి మేము వెంబడించలేకపోతున్నాము, కానీ మీరు యువకుల్లో ఉన్నారు, మీరు మమ్మల్ని వదిలేయండి, మీరు రాముడిని అనుసరించి రాముడి సేవ కింద వెళ్ళిపోండి అని చెప్పి మా తల్లిదండ్రులు చెప్పారు రామ అని అంటాడు. ఆ మాట వినగానే రాముడికి అంటే తన ప్రజల మీద మరింత ప్రేమ పెరుగుతుంది అన్నమాట. కానీ చెప్తాడు, అట్లా కాదు, నేను చెప్తున్నాను, మీరు మీ తల్లిదండ్రుల సేవలోనే ఉండండి, మీరు దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అంటే వాళ్ళు వినరు. మళ్ళీ వాళ్ళు వస్తారు. ఒక రాముడు ఏంటంటే కొంచెం బాగా దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది. పడిపోయిన తర్వాత అందరు అలసిపోతారు అనమాట, ఎందుకంటే పరిగెట్టారు కదా చాలామంది. వీళ్ళు కూడా వచ్చి సో విశ్రమం తీసుకొని అడవిలో పళ్ళు అవి తింటూ పడుకుంటారు. చాలా అర్ధరాత్రి అండి, సుమారుగా రెండు ఆ ప్రాంతంలోనే అందరూ గాఢ నిద్రలు ఉన్నప్పుడు రాముడు సుమంత్రుడిని నెమ్మదిగా లేపి, చూడు అందరూ కూడా గాఢ నిద్రలు ఉన్నారు, ఎటువంటి శబ్దం చేయొద్దు, మమ్మల్ని మనం ముందుకు వెళ్ళిపోదాం అంటాడు. తర్వాత సుమంత్రుడు చెప్తాడు, మనం ఏ దిశగా వెళ్ళిందన్న కూడా వీళ్ళు తెలియకూడదని చెప్పేసి సుమంత్రుడు చాలా తెలివిగా ఏం చేస్తాడంటే అయోధ్య వైపు వెళ్ళినట్టుగా చూపించి మళ్ళీ వెనక్కి వచ్చి వేరే దిశగా వెళ్ళినట్టు చూపించి మళ్ళీ వెనక్కి వచ్చి తర్వాత మూడో మార్గంలో వెళ్ళిపోతాడు అన్నమాట. ఎందుకంటే లేచిన తర్వాత ప్రజలు మళ్ళీ వీళ్ళు ఏ దిశకు వెళ్ళారో మళ్ళీ ఆ దిశకు వచ్చేస్తారు. ఆ ట్రాక్ మార్క్స్ అంటారు చూసారు, అవి వాటిని కూడా అతను చెరిపేస్తాడు అన్నమాట. అంటే కన్ఫ్యూజింగ్గా ఉండేలా చేసి వాళ్ళ ఆఖరిని అయ్యో రాముడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి లేచిన తర్వాత చూస్తారు, అరే రే మనం బాగా నిద్రపోయి అంటే ఈ వల్ల మనం రాముని కోల్పోయని చెప్పేసి బాధపడి నిరాశ గురయ్యి ప్రజలందరూ కూడా మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోతారు అన్నమాట. తర్వాత ఏమవుతుందంటే ఈ ఒక ఒక మంచి సంఘటన జరుగుతుంది. ఈ గుహుడు తరసపడి అతనికి విపరీతమైన అంటే రాముడికి మిత్రుడు కూడా చాలా భక్తి ఉంటుందన్నమాట. అతను చెప్తాడు, నేను రామా నేను నీతో పాటు వస్తాను, నాకు ఈ అరణ్య ప్రాంతం బాగా తెలుసు అని చెప్పి అతని సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఈ పడవల్లో నడిపే ఉంటాడు చూసారా, అతనికి తెలుస్తుంది రాముడు కాలి తగిలి ఒక రాయి స్త్రీ కింద మారిందండి అహల్యాదేవి అనమాట. అతను చాలా చమత్కారంగా వచ్చి, రామా నేను చాలా పేదవాణ్ణి, నాకు ఈ పడవ నడపడం వల్ల వచ్చే ఆదాయం కూడా నా కుటుంబానికి అంత సరిపోవట్లేదు, నువ్వు మరి నాకు ఒక కోరిక ఉంది నెరవేరుస్తేనే నా పడవను ఎక్కిస్తాను అంటూ మాట్లాడతాడు. వచ్చి నువ్వు పడవ ఎక్కకముందే నేను నీ పాదాలు కడగాలి అంటాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఆ రాముడు పాదం కనుక తన పడవ తగిలితే ఆ పడవ మళ్ళీ స్త్రీల కింద మరిన్ని స్త్రీల కింద మారిపోయి తన పడవ వల్ల వచ్చిన స్త్రీలు కాబట్టి వీడు చూసి నేనే మళ్ళీ వాళ్ళని చూసుకోవాలేమో అనేటువంటి ఒక మాయలో ఉంటాడనమాట. గుహుడు తిడతాడు, రే నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు రామచంద్రమూర్తి అతను కూర్చున్న తర్వాత కాళ్ళు కడుక్కో కాలుస్తాయి అంటే లేదు ఇతను ఈ క్షణం పడవ ఎక్కకముందే కడుక్కోవాలంటే రాముడు గ్రహిస్తాడనమాట. అంటే వాడి యొక్క అమాయపు భక్తి గ్రహించి సరే నా పాదాలు కడుక్కో అంటే అతను నీళ్ళు గంగానది నీళ్ళు తీసుకొచ్చి అంత కడుక్కి కూర్చోబెడతాడు. ముగ్గురు కూడా పడవ ఎక్కేస్తారు. తర్వాత పడవ అటుపక్క ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత రాముడు ఏంటంటే తన దగ్గర ఏమి ఉండవు, తనకి మనసులో యుద్ధం అనిపిస్తుంది ఆ పడవలు నడిపేవాడికి. సీతాదేవి చూస్తుంది, అమ్మవారు చూసి గ్రహించి వెంటనే తన చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి ఇస్తుంది. అతను అడగకుంటాను రాముడికి ఇచ్చి మీరు ఇవ్వండి అన్నట్టుగా. రాముడు అది ఇవ్వబోతాడు అతనికి. ఇవ్వబోతే రామచంద్ర ప్రభు ఎంతోమంది మా తాతలు ముత్తాలు సమస్త ప్రజానీకాన్ని కూడా ఏంటంటే ఈ సంసారం అనే సాగరాన్ని దాటించి వాళ్ళని ఉద్ధరిస్తున్నావు మహానుభావ, మేమే నీకు రుణపడి ఉన్నాము, నేనేదో నాకు వచ్చినటువంటి సేవాభాగ్యం వల్ల మిమ్మల్ని ఈ ఒడ్డు నుంచి ఒడ్డు తీసుకొచ్చాను, దానికి నేను ఏమాత్రం ఆశించట్లేదు, దయచేసి నాకు ఏం వద్దు వద్దని రాముడు ముందు ఏంటంటే ఇవ్వబోతాడు. రెండు మూడు సార్లు చెప్తాడు తీసుకొని కానీ ఎప్పుడైతే అతను ఈ మాట అంటాడో ఆ రాముడు ఏంటంటే తన యొక్క భక్తిభావం గ్రహిస్తాడనమాట. గ్రహించి ఇతనికి ఇంకా బలవంతం చేయకూడదని చెప్పి ఆపేస్తాడనమాట. ఇది ఎట్లా జరుగుతుంది. తర్వాత గుహను కూడా వెళ్ళిపోమంటాడు రాముడు. వెళ్ళిపోమంటే లేదు రామ నాకు మనసులో విపరీతంగా ఉంది, నేను నాకు ఈ మార్గాలు తెలుసు అని చెప్పి ముందు భరద్వాజుని ఆశ్రమం తీసుకెళ్తారు. అక్కడ ఆశ్రమం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చెప్తాడు రాముడు గుహుణ్ణి, నువ్వు ఇంక వెనక్కే వెళ్ళిపో అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ చర్చించుకుందామండి, కొన్ని ప్రకటనలు మనం వేద్దాం.
1: Dental. We offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. kids who are eligible. Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Maryland's Road, Maryland's 2160, and don't miss out. Call us today at 867-757-20 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
0: అదండి. తర్వాత ఇప్పుడు రాముడు అడుగుతాడనమాట, మేము అరణ్యాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే, భరద్వాజుడు తన యొక్క శిష్యులు ఉంటారు కదా ఆశ్రమంలో, వాళ్ళకి చెప్పి వేరే ఆశ్రమం వరకు తీసుకెళ్ళమని చెప్తారనమాట. అతను ఏంటంటే వాల్మీకి ఆశ్రమంకి అతను దారి చూపుతాడు. కానీ తర్వాత ఏమవుతుందంటే, ఈ గూడు వెనక్కి వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ ఆ గంగా అనేది ఒడ్డు దగ్గరికి మళ్ళీ వెళ్తేసరికి అతనికి ఇంకా ఈ సుమంత్రుడు ఇంకా అక్కడే ఉంటాడనమాట. అతనికి ఏం చేయాలో పాల్పోక అట్లా తచ్చాడుతూ ఉంటాడు. గుహుడు మళ్ళీ చెప్తాడు, నీకు రాముడు చెప్పాడు, వెళ్ళిపోయే ముందు రాముడు చెప్తాడనమాట ఏ సందేశం ఇవ్వాలి అనేది. అక్కడ కూడా దశరథుడు మాట ప్రకారంగా సుమంత్రుడు సీతాదేవిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు వెనక్కి తీసుకురావడానికి. కానీ ఆమె చెప్తుంది, నాకు పతి సేవ పతి ధర్మం ముఖ్యం, నాకు చాలా ఇష్టం, మీరు దయచేసి అట్లా నన్ను చాలా సంకల్పం దృఢంగా ఉంది, నన్ను అడగొద్దు అన్నట్టు చెప్పేస్తుంది ఆమె. తర్వాత రాముడు ఒక ముఖ్యమైన మాట చెప్తాడు, ఏమంటాడంటే, ఎవరైతే నా తండ్రి యొక్క సంతోషానికి సంతోషం కలిగేటట్లుగా చేస్తారో వాళ్ళందరూ నాకు ఇష్టులు. అంటే ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైన ద్వేషం ఉంటుంది, అంటే దశరథుడు కైకి యొక్క మాటల్లో పడిపోయి పంపించేసాడు అన్న ద్వేషం ఉంటుంది, ఆ ద్వేషాన్ని అరికట్టడానికి ఇటు ఈ సందేశాన్ని సుమంత్రుడు చెప్తాడు. తర్వాత వాళ్ళ అమ్మకి అంతా కూడా, నేను 14 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వస్తాను, సో అంతే. భరతుడు కూడా ఒక సందేశం అన్నీ చెప్తాడు అనమాట. సుమంత్రుడు వెనక్కి వెళ్ళేసరికి వెంటనే ఆ రాజ్యంలోని ప్రజలు, అంటే గుర్రాలు కూడా ఒక రకమైన ఏడుపు ఏడుస్తాయి అనమాట, శకలించడం అంటారు సార్. ఆ శబ్దానికి అందరూ వచ్చేస్తారు. వచ్చి సుమంత్రుడికి ఏమైంది ఏమైంది, రాముడు వచ్చాడా, సీతదేవి వచ్చిందంటే ఖాళీగా ఉంటుంది రథం. వెంటనే కౌసల్యదేవి యొక్క గృహం నుంచి కబురు వస్తుంది ఆ చిలకతల ద్వారా, నిన్ను తక్షణమే మహారాజు కౌసల్యదేవి రమ్మన్నారని చెప్పేసి అంటే సుమంత్రుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దశరథుడు ఎంతో కాంక్ష తడుగుతాడనమాట, ఇడి నా రాముడు, ఇడి నా రాముడు, ఇడి సీతాదేవి వచ్చిందా, లక్ష్మణుడు ఏడి, లక్ష్మణుడు ఏడి అంటే. సుమంత్రుడు చెప్తాడు, రాముడు ఏంటంటే ఇంకా సంకల్పం తీసుకున్నాడు, మీ ఆజ్ఞని పరిపాలిస్తాను అంటున్నాడు, రానని చెప్పాడు అనేది. తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం జరుగుతుంది. దశరథుడికి అప్పుడు తన తన సతన రామాయణంలో ఉన్నది, కానీ ఈ సందర్భంలోనే గుర్తుకొస్తుంది. అతను యవ్వనంలో ఉన్నప్పుడు ఏంటంటే అరణ్యంలో వేటకు వెళ్తాడు. రోజంతా కూడా దాదాపుగా చీకటి సంధ్యా సమయం అయినంత వరకు ఏం దొరకదు. అతను సంధ్యా సమయం సమీపిస్తున్న సమయంలో, అంటే చీకటి పడిపోతుంది అనమాట, ఆ సమయంలో ఒక చెట్టు వెనకాతల శబ్దం వస్తుంది. అతనికి శబ్దభేది విద్య తెలుసు, మీ అందరికీ తెలుసు, అది శ్రవణ కుమారుడు అని ఒకతను ఉంటాడు, ఆ తల్లిదండ్రుల సేవలో ఉంటాడు. అతను నీళ్లు ముంచుతున్నటువంటి కారణం వల్ల, శబ్దం వల్ల అతను బాణం వేస్తే అతను తలుతుంది. ఆ మానవుని యొక్క అరుపు విని వెంటనే పరిగెడతాడు దశరథుడు. పరిగెట్టి శ్రవణుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అయ్యో నేను తెలియక చేశాను అయ్యా, క్షమించదంట మహారాజా, అదేం పర్వాలేదు. అతను కోపగించుకోడు, నాకు నేను తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, ఈ తల్లిదండ్రుల యొక్క సేవ వల్ల నాకు ఆత్మ సాక్షాత్కారం కూడా లభించింది, నాకు ఒకటే ఒకటి ఉంది, నా తల్లిదండ్రులు ఎంతో దాహంలో ఉన్నారు, నువ్వు దయచేసి ఈ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళ దాహాన్ని తీర్చు అని చెప్పి చెప్తాడు. దశరథుడు ఏంటంటే, సేవకులు ఉంటారు కదా, సేవకులు ఏంటంటే శ్రవణ కుమారుడు అప్పుడు ప్రాణం వదిలేస్తాడు, అతని యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి తల్లిదండ్రులకు వెళ్తాడు. దశరథుడు వెళ్ళి మాట్లాడు ముందు, చేతులు ఏంటంటే నీళ్ళు పెడతాడు, వాళ్ళు ఏదో ఒక తాగుతారు అని జరుగుతుంది. వాళ్ళు అంటారు, కుమార కుమార ఎందుకంత ఆలస్యమైంది, మాట్లాడు మాట్లాడు అని చెప్పేసి కుతూహలంతో వాళ్ళు అంటారు అన్నమాట. అప్పుడు దశరథుడు మాట్లాడతాడు, అమ్మ ఇట్లా జరిగింది, నిన్ను క్షమించండి, నా వల్ల తప్పు జరిగిందంటే వాళ్ళు అంటారు, నా కుమారుడు యొక్క చితిపేర్చు, మేము మా కుమారుడు లేని ప్రపంచంలో మేము ఉండదలుచుకోలేదు, మేము కూడా మీకు చూసారా సతీదేవి దక్ష యజ్ఞం ముందు తన తన అంటే లోపల ఉండే యోగాగ్నిని ప్రజ్వలింప చేసుకొని దహించుకునే శక్తి ఉంటుందన్నమాట కొంతమందికి, మమ్మల్ని కూడా చితిపైన పెట్టు, మేము ఆ యోగశక్తితో మమ్మల్ని మేము దహించేసుకుంటాం అని చెప్పేసి అని దానికి ముందు ఒక శాపం ఇస్తుందన్నమాట. ఏ రకంగా అయితే ఇప్పుడు మేము క్షోభ అనుభవిస్తున్నాం మా కుమారుడు లేడన్న క్షోభని, నువ్వు కూడా నీ అటువంటి క్షోభ అనుభవిస్తూ చచ్చిపోతావు, ఇదే మా శాపం అని చెప్పి ఇచ్చేస్తారు. అప్పుడు దశరథుడికి ఏంటంటే అసలు కుమారులే కలగరు, ఎంతో బాధలో ఉంటాడు, అసలు నా కుమారులు కలగట్లేదు కలగట్లేదు అని చెప్పేసి అనుకుంటాడు. వీళ్ళు శాపం నిజమైతే బాగున్ను, ఎందుకంటే నా కుమారులే లేరా బాబని నేను ఏడుస్తున్నాను, వీళ్ళు కుమారులు కలిగి వాళ్ళు వాళ్ళ యొక్క ఎడబాటు శోకంలోని చచ్చిపోతానంటున్నారు, ఆ జరిగితే మంచిదే లే అన్నట్టుగా తెలిపోతాడు. అప్పటి వరకు అతను రాణులు కూడా చెప్పడు ఇలా జరిగిందని. ఆ క్షణంలో సుమంత్రుడు తిరిగి వచ్చి కౌశల్యదేవి గృహంలో ఉంటాడనమాట. కౌశల్యదేవి ఆమె తలని తన ఒళ్ళో పెట్టుకొని మహారాజా సుమంత్రుడు వచ్చాడు అని చెప్పి ఇట్లా మాట్లాడుతుంది. అప్పుడు ఇవన్నీ చెప్తాడనమాట కౌశల్యదేవి, ఇట్లా జరిగింది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అని చెప్పి రామా రామా రామా అని చెప్పి నిజంగా ఆ క్షోభను అనుభవిస్తూ అతను ప్రాణం వదిలేస్తాడు. అప్పుడు సుమంత్రుడు వశిష్ఠుల వాళ్ళు వచ్చి చూస్తారన్నమాట, చూసి చెప్తారు ఎంతో మా ఈ క్షోకుల వంశులు ఎంతోమంది మహానుభావులు పుట్టారు, పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా గెట్టకమాండ్రు, మీరు అట్లా అనుకోద్దు. అప్పుడు భరత శత్రుఘ్నులు ఉండాలి కదా, వాళ్ళు కాశ్మీర్ దేశంలో ఉంటారు కేకే యొక్క తండ్రి దగ్గర, వెంటనే వేగును పంపిస్తారు. ఒకటే సందేశం ఏంటంటే మీ ఈ కుల గురువులు అంటే వశిష్ఠులు అనమాట, తక్షణమే భరత శత్రుఘ్నుల్ని తక్షణం అయోధ్యకి రమ్మన్నారని చెప్పి సందేశాన్ని తీసుకెళ్ళు, ఈ దశరథుడు ప్రాణం వదిలేశారనే విషయం చెప్పొద్దు అని చెప్తారనమాట. అతను 14 రోజులు పట్టిందనమాట అతనికి అయోధ్య నుంచి కేకే దేశానికి వెళ్ళడానికి. గమనించండి, అప్పటి వరకు దశరథుని యొక్క ఈ పార్థివ దేహాన్ని నూనెలో పెట్టి ఉంచుతారనమాట. వాళ్ళు ఆ వేగి వెళ్తాడు, భరతుడు చెప్తాడు. భరతుడికి ఏంటంటే ఈ 14 రోజులు కూడా భరతుడికి ఏంటంటే అన్ని పీటకలు వస్తుండేవి, అతనికి అన్ని సంకేతాలన్నీ కూడా చాలా దారుణంగా ఉండేవన్నమాట. పీడకల్లో వచ్చి ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అంటే మనసంతా కూడా ఒక అస్థిర శాంతి లేకుండా ఉండేదన్నమాట. వాళ్ళు తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళకి అన్నీ కూడా అపశకునాలన్నీ ఎదురవుతూ ఉండేవి, ఎక్కడ కూడా ఆగడానికి తిండి ఆహారం తీసుకోవడానికి శత్రుఘ్నుడు చెప్పినా కానీ లేదు శత్రుఘ్న మనం ముందుకు పోవాలని చెప్పేసి అంటే ముందుకు పోతుండేవాడు. అక్కడికి వచ్చిన తర్వాత జరుగుతుంది కొన్ని విషయాలు, కానీ ఇప్పుడు మనం ఒక 3 నిమిషాలు ఉంది కదా. యా అది యొక్క ఎపిసోడ్ అని తెలిసే ఉంటుంది. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ వాల్మీకి ఆశ్రమంకి వచ్చిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు, పళ్ళు అన్నీ తీసుకు తింటారు. రాముడు అడుగుతాడు వాల్మీకిని, వాల్మీకి నేను ఇక్కడ ఉండడానికి ఏమైనా ఒక మంచి చోటుని మీరైనా చెప్పగలరా అని అడుగుతాడు. వాల్మీకి అంటాడు, రామ మొత్తం సమస్త విశ్వానికి పరిపాలకుడు నువ్వు, అటువంటి నీవు నన్ను అడుగుతున్నావా, సరే ఏదైనా కానీ అడిగావు కాబట్టి నాకు తెలిసిన మేరకు ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి వాల్మీకి చెప్తాడనమాట, చిత్రకూట పర్వతం మీద మీరు ఉండొచ్చు అక్కడ బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతుంది, రాముడు అంటాడు లక్ష్మణుడి వైపు తిరిగి, లక్ష్మణ ఈ ప్రాంతంలో ఉంటాయి, ఈ ప్రదేశంలో ఎక్కడ కానీ నువ్వు ఒక మంచి స్థలాన్ని చూసి అక్కడ మాకు పర్ణశాల నిర్మించు అని అంటాడు. లక్ష్మణుడు ఏంటంటే చాలా ఏడ్చేస్తాడనమాట, ఏడ్చేసి రాముడు పాదాలు పట్టుకుంటాడు. లక్ష్మణ రామా నువ్వు ఇప్పుడు అట్లా చేయొద్దు నాకు అని అంటే, ఏమైంది లక్ష్మణ ఎందుకు అంటున్నా అంటే, నువ్వేమన్నావు నాకు ఇష్టమైన ప్రదేశంలో పర్ణశాల నిర్మించున్నావు, నాకంటూ ఇష్టమేం లేదు రామా, నేను సర్వ శరణాగతి చేశాను నీకు, నాకు ఇష్ట ఇష్టాలు అనేవి లేవు, నీ ఆజ్ఞను పాలించడం తప్ప నాకు ఇంక మరో తెలియదు అని చెప్తు అంటాడనమాట. అయ్యో అంటే ఇంత ఎంత సున్నిత మనస్తత్వం ఉంటుందన్నమాట అంటే రాముడి విషయంలో, లక్ష్మణుడు రాముడి యొక్క బంధంలో. ఇంకా అర్థం చేసుకుంటాడు రాముడు, అర్థం చేసుకొని సరే అయితే ఈ ప్రదేశంలో నిర్మించమంటే వెంటనే దానికి కావాల్సినటువంటి తెలుసు కదా మీకు ఒక మంచి పర్ణశాల అది చేస్తాడు నిర్మిస్తాడు. ఆ నిర్మించే క్రమంలో సీతాదేవి రాముడు కూడా వచ్చి పాలు పంచుకుంటారు. అది ఆఖరిని అంతా వచ్చేసరికి ఈ సీతాదేవి చూసి చాలా సంతోషిస్తుంది అనమాట, చాలా బాగుంది ఇది నాకు ఎంతో నచ్చింది అదని చెప్పేసి. సరే అండి, ఇప్పుడు మనం వార్తలకు వెళ్ళిపోదామండి.
2: ఓకే.

0: తెలుగువాణి శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వార్తల పూర్తి వివరాలు వింటారు. యుద్ధానికి స్వస్తి, శాంతి ఒప్పందంపై ట్రంప్, పెజెష్కియస్ వర్చువల్ సంతకాలు. యుఎన్ ఇరాన్ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ డిజిటల్గా సంతకాలు చేశారు. ఫ్రాన్స్లోని వయసల్స్లో ట్రంప్ సంతకం చేశారు. ఈ ఒప్పందం చారిత్రకమని ట్రంప్ అన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మధ్య ప్రాచ్య స్థిరత్వాన్ని ముఖ్యమైన మలుపుగా నిలుస్తుందని తెలిపారు. చారిత్రక దస్తావేజు అని పెజెష్కియన్ అన్నారు. హార్మోజ్ జలసంధి తెరవడం ఇరాన్ బాధ్యత అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. హార్మోజ్ జలసంధి తెరవడం ఇరాన్కు $300 బిలియన్ ఫండ్, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండొద్దు అనే అంశాలు ఒప్పందంలో కీలకంగా ఉన్నాయి. అలాగే ఇరాన్, అమెరికా, దాని మిత్రదేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు అయిన వెంటనే లెబనాన్తో సహా అన్ని రంగాల్లో యుద్ధానికి తక్షణం శాశ్వతంగా ముగింపు పలుకుతాయి. ఇక ఒకరిపై ఒకరు శత్రుత్వ చర్యలు చేయవు, బలప్రయోగం లేదా బెదిరింపులు చేయవు. అంతిమ ఒప్పందం ఈ అంశాలను ధృవీకరిస్తుంది. ఇరాన్, అమెరికా దేశాలు సార్వభౌమత్వం, భూభాగ సమగ్రతను పరస్పర గౌరవిస్తాయి. ఒకరి ఆంతర్గత వ్యవహారాల్లో ఒకరు జోక్యం చేసుకోవు. ఇవి ఒప్పందంలో ముఖ్యాంశాలండి. ఇక ఆంధ్రప్రదేశ్లో 30,515 కోట్ల పెట్టుబడులు, కొత్తగా 50 కంపెనీలు, 29,677 ఉద్యోగాలు. అమరావతి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎంపీలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ఎకోసిస్టమ్ను రూపొందించాలని సూచించారు. పరిశ్రమలు, కంపెనీలు ధనికులే స్థాపించగలరనే భావన పోయేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో 18వ SIPB సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ మేరకు సాఫ్ట్వేర్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని, దీనికోసం RTIH సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరిక్యులం తయారు చేసే దిశగా విద్యాశాఖ ఆలోచనలు చేయాలి అని అన్నారు. రోబోటిక్స్ లాంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు కూడా మన విద్యాసంస్థల్లో ఉండాలని సూచించారు. ఇదే కాక ఇంధనాల్, సెమీకండక్టర్ల పరిశ్రమలకు ప్రోత్సాహం, మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాట్లకు చర్యలు, పారిశ్రామిక ప్రాంతాల్లో తక్కువ ధరల్లో ఇళ్ల నిర్మాణం, పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్లకు ప్రాధాన్యం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్స్, రేర్ ఎర్త్ మినరల్స్కు ప్రత్యేక వర్సిటీ యోజన, ఈ అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. ISIతో ధృవ స్పేస్ భాగస్వామ్యం. హైదరాబాద్ అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ సంస్థ ధృవ స్పేస్ ఫిన్లాండ్ సంస్థ ISIతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉపగ్రహాల తయారీ, స్పేస్ సిస్టమ్స్ ఉత్పత్తి, భూపరిశీలన సేవలు, విపత్తు నిర్వహణ పరిష్కారాలు, గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో భారత ఇన్నోవేట్స్ 2026 సదస్సులో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ధృవ స్పేస్ వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ కార్యక్రమాల కోసం శాటిలైట్ బస్సులు, ఇతర స్పేస్ సిస్టంలను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. ధృవ స్పేస్ త్వరలో ప్రారంభించనున్న 280,000 చదరపు అడుగుల అసెంబ్లీ, ఇరిగేషన్, టెస్టింగ్ సదుపాయాలని దీనికోసం వినియోగించనున్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే అంతరిక్షాల పరికరాల భారీ ఉత్పత్తికి మన దేశము కీలక కేంద్రంగా మారనుంది. ధృవ స్పేస్ రూపొందించిన ఆస్ట్రావ్యూ అప్లికేషన్ ద్వారా ISIకి చెందిన అత్యంత అధునాతన సింథటిక్ అపర్చర్ రాడార్ ఎస్ఏఆర్ సముదాయం నుంచి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా నిరంతర ఇమేజింగ్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ డేటా సేవలను వ్యవసాయం, విపత్తు నిర్వహణ, సముద్ర తీర ప్రాంతాల పర్యవేక్షణ, వాతావరణ మార్పుల అధ్యయనం తదితర కీలక రంగాల్లో ఉపయోగించనున్నారు. ధృవ స్పేస్కు ఉన్న అత్యుత్తమ అంతరిక్ష ఇంజనీరింగ్ మౌలిక సదుపాయాల సామర్థ్యాలు, ఐఎస్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయ నైపుణ్యాలు ఏకం కానున్నాయని ధృవ స్పేస్ సీఈఓ సహ వ్యవస్థాపకుడు సంజయ్ నెక్కంటి పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ లాభాల్లో మార్కెట్లు, 5వ రోజు లాభాల్లో సూచీలు. ముంబై. పశ్చిమాసియా శాంతి ఒప్పందం కుదిరిన నాటి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెల్త్ కేర్, మెటల్, రియాలిటీ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుల్లో సూచీలు రాణించాయి. చివరిలో కొనుగోళ్ల మద్దతులో సూచీలు లాభాల్లో ముగిశాయి. గడిచిన 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 4.85%, నిఫ్టీ 50 ఇండెక్స్ 4.35% లాభపడ్డాయి. సెన్సెక్స్ ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. శాంతి ఒప్పందంపై వర్చువల్గా సంతకాలు జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర గణనీయంగా తగ్గి $77 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 254.36 పాయింట్ల లాభంతో 77,409.98 వద్ద, నిఫ్టీ 82.30 పాయింట్ల లాభంతో 241.68 వద్ద ముగిశాయి. డాలర్తో రూపాయి మారక విలువ 94.34 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 150,150 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 137,638 రూపాయలు, వెండి కిలో ధర 240,350 రూపాయలుగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,263.80 డాలర్లు, వెండి ఔన్స్ ధర $66.87 ఉన్నాయి. ఇక క్రీడారంగ వార్తలు. జర్మనీకి భారత్ ఝలక్, ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ పురుషుల హాకీ టోర్నీ. రోటర్డామ్, నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి భారత పురుషుల హాకీ జట్టు అద్భుతంగా కోలుకుంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన హోరాహోరీ మ్యాచ్లో టీమిండియా 3-1 గోల్స్ తేడాతో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జర్మనీపై సంచలన విజయం సాధించింది. గత మ్యాచ్లో ఒలింపిక్ విజేత నెదర్లాండ్స్ చేతిలో 2-3 ఓడిన భారత్ ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ జర్మనీకి చుక్కలు చూపించింది. ఈ క్రమంలో ఆట 7వ నిమిషంలోనే మన్దీప్ సింగ్ కళ్ళు చెదిరే గోల్తో భారత్ ఖాతా తెరిచారు. దీంతో భారత్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తర్వాత 13వ నిమిషంలో యువ ప్లేయర్ శీలానంద్ లక్రా తనకు లభించిన అవకాశాన్ని గోల్గా మలచి టీమిండియా ఆధిక్యాన్ని 2-0 పెంచాడు. అనంతరం 35వ నిమిషంలో మిడ్ఫీల్డర్ నీలకంఠ శర్మ అద్భుతమైన సోలో రన్తో జర్మనీ డిఫెండర్లను ముప్పు తిప్పలు పెడుతూ డైవింగ్ ఫినిష్తో 3వ గోల్ సాధించాడు. దీంతో భారత్ 3-0 తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక ఆఖర్లో జర్మనీ ఆటగాడు రాఫెల్ హార్టోకోప్ 45వ నిమిషంలో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-1 తగ్గించాడు. ఆ తర్వాత జర్మనీ వరుస దాడులకు దిగిన భారత్ రక్షణ శ్రేణి అడ్డుగోడగా నిలబడింది. దీంతో ప్రత్యర్థి జట్టుకు మరో గోల్ చేసే ఛాన్స్ లభించలేదు. భారత హాకీ స్టార్ సీనియర్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ కొత్త చరిత్ర సృష్టించాడు. మన్ప్రీత్కు ఇది 413వ అంతర్జాతీయ మ్యాచ్. దీంతో భారత హాకీ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడుగా మన్ప్రీత్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తమండి. నమస్కారం.
1: ప్రియ గారు బాగా చెప్పారండి వార్తలు మంచిగా. ఇప్పుడు
0: ఒకసారి మనం మన స్పాన్సర్షిప్ గురించి మరొకసారి
1: వారి కోరిక మేరకు మీరే మళ్ళీ.
0: ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నవారు రావు అభినేని గారు, ఉమా అభినేని గారు. వీరు తమ మనవరాలు చిరంజీవి ఐల మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆప్తుల బంధుమిత్రుల ఆశీస్సులు కోరుకుంటూ ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలకు హార్దిక ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తున్నారండి ఉమాదేవి గారు, రాంభద్రరావు అభినేని మరియు వారి కుటుంబ సభ్యులు. అభినేని ఫ్యామిలీ ఈజ్ ఏ హంబుల్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ 2000 FM 98.5 MHz. ఇప్పుడు వీరు కోరిన పాటని మనం పొద్దున్న ప్లే చేసినట్టు ఉన్నాం కదా. ఓకే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఐలా, పుట్టినరోజు జేజయ్య చిట్టి పాపాయికి.
1: అవునండి, ఐలాకి భగవంతుని అనుగ్రహం ఎలాగో ఉండాలని కోరుకుంటూ తన కుటుంబంలో ఎంతో ప్రేమ అభిమానం అపయాతల మధ్య తను మంచిగా వర్ధిల్లాలని మన ఆశీస్సులు కూడా.
0: తానండి,
1: థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఒక ప్రకటన ఉందండి, మన అందరికీ తెలిసిందే. చాలామంది అంటే బ్రాడ్కాస్టర్స్కి తెలుసు, కానీ తెలుగువాణి శ్రోతలకు కూడా ఈ విషయం తెలియాలండి. అది ఏంటంటే, ప్రతి శనివారం ప్రసారమయ్యే ప్రస్తుతం మన తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి అంటే రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు కూడా ప్రసారం మనకి ఆ స్లాట్ మళ్ళీ మనకి ఇచ్చారన్నమాట. ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే ఇదే కార్యక్రమాన్ని మనం అక్కడ మళ్ళీ పునరావృతం చేస్తున్నాం. అట్లానే కాదు, కొంతమందికి శనివారం ఈ సమయంలో కుదరకపోవచ్చు కార్యక్రమం చేయడం, అటువంటి వారికి అదొక మంచి అవకాశం. దయచేసి ముందుకు రండి అంటే బ్రాడ్కాస్టర్స్కి, అండ్ ఆల్సో దయచేసి సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు మీ స్నేహితులతో, స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్న వారితో కూడా పంచుకోండి. మీలో కొందరికి నేను చెప్పినట్టు కొత్త సమయం కుదిరితే ముందుకు రండి, మీ అనుకూలాన్ని బట్టి మీరు కూడా కార్యక్రమం చేయొచ్చు ఈ మంగళవారం రాత్రి. మా వాణి కార్యక్రమాలను విని మా ప్రసారకులను ప్రోత్సహించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు ఒక ప్రకటన కూడా మనం విందాము.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 పై సంప్రదించగలరు.
1: అదండి, ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, తనివి తీరని అంశాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఒకటండి, చాలామంది తెలియదండి, రాముడు నవమి నాడు పుట్టాడు, లక్ష్మణుడు దశమి. ఆ లక్ష్మణుడు శత్రుఘ్నుడు దశమి, తర్వాత సారీ ముందు రాముడు, తర్వాత భరతుడు పుట్టాడు దశమి నాడు. 9-10 అయిపోయింది కదా. ఏకాదశి నాడు ఏంటంటే సుమిత్రకి కౌలలు పుడతారు. సో అప్పట్లో సాంప్రదాయం ఏమి ఉండిందంటే ప్రతీ నెల కూడా ఈ 3 రోజులు ఎంతో ఉత్సవంగా ఉండేదన్నమాట. ఇది అంటే మనకు తెలియదు, అంటే దశరథుడికి అంత అభిమానం కాబట్టి వాళ్ళు చిన్ననాటి తనంలో అంతా కూడా అంటే రాముడు ఈ అరణ్యవాసానికి వెళ్ళక ముందు వరకు కూడా ప్రతీ నెల కూడా ఈ 3 రోజులు కూడా మొత్తం ఆ సామ్రాజ్యంలో అందరూ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఉండేది. తర్వాత ఒక విషయం ఉందండి, కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పేది. ఈ పాట తర్వాత మనం చర్చించుకుందాం.

0: ఇక చిప్పునాథ్ శూర్పణఖ అంటారు అని చెప్తున్నారు. అలాగే అమలా ఆవ్లా గారు మెలోన్ బా నుంచి, వీరు వాల్మీకి మహర్షి అన్నారు. అమలా గారు బహుశా మీరు ప్రశ్న వినలేదనుకుంటానండి, ఇద్దరు స్త్రీలు ఎవరైతే రామాయణాన్ని షేప్ చేశారు, రామాయణాన్ని ముందుకు నడిపించారు అని ప్రశ్న అడిగారు. బట్ దట్స్ ఓకే, వీళ్ళు ముగ్గురు మనకి సమాధానాలు అందించారండి ఈ వారం.
1: వీళ్ళందరికీ ధన్యవాదాలండి. ఒక్క విజయమాధవి గొల్లపూడి గారు మాత్రమే కరెక్ట్గా పేర్లు చెప్పారండి, మందర శూర్పణఖ కరెక్ట్ నేమ్స్. కానీ ఒకే ఒక్క చిన్నది మిస్ అయింది ఏంటంటే, నేను గుణాలు అని అంటే అరిషడ్ వర్గాల్లో ఉన్నటువంటి 6 గుణాల్లో ఒకటి అడిగాను. మందర ఏంటంటే క్రోధం అనమాట, మీకు చెప్పాను కదా సంఘటన, ఆడుకునే సందర్భంలో రాముడి మీద కోపం పెట్టుకున్నదని. అది శూర్పణఖ ఏంటంటే కామం అనమాట. ఇవి అసలైనటువంటి ప్రధాన అరిషడ్ వర్గాల గుణాలు, క్రోధం మరియు కామం. ఈ క్రోధం వల్ల రాముడు అరణ్యవాసం అయ్యేలా జరిగింది, ఈ కామం వల్ల సీతాదేవి అపహరణ జరిగి కథ ముందుకెళ్ళి తెలుసు కదా మీకు, అది ముఖ్య ఘట్టాలు అనమాట. సో విజయమాధవి గొల్లపూడి గారు మీకు ఖచ్చితంగా మీకు గెలుచుకున్నందుకు చాలా సంతోషం అండి. మీకు మన స్వాగత్ బిర్యానీ వెంకటపతి బిల్ వారి తరపు నుంచి $25 విలువ గల టేకపే వోచర్ మీకు అందింపబడుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ దాట్.
0: కంగ్రాట్స్ విజయ్ గారు.
1: ఓకే, ఇప్పుడు ఒక అంశం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు గమనించి ఉంటారు రావణాసురుడు సీతామాతను అపహరించుకుపోయే క్రమంలో ఉన్నప్పుడు మనకి ఒక యుద్ధం జరుగుతుంది. జటాయువు పక్షి రూపంలో రావణాసురుడితో యుద్ధం చేస్తుంది. ఆ క్రమంలో తర్వాత ఏంటంటే, సీతాదేవి మనకు తెలుసు ఆమె యొక్క నగలన్నీ కూడా ఆమె పైట చంగునే ఒక భాగం చింపివేసి అందులో మూట కట్టి ఈ కిష్కింద ప్రాంతంలో పడేస్తుంది అన్నమాట. అది ఆ మూటని ఈ వాలి హనుమంతులు ఇలాంతా, సారీ వాలి కాదు, సుగ్రీవ హనుమంతులు ఈ దండంతా కూడా ఆ ప్రాంతంలో తలదాచుకుంటారు వాలి నుంచి రక్షణ కోసం. వాలికి ఉన్న ఒక శాపం వల్ల ఏంటంటే, ఆ ప్రాంతంకి వస్తే వాలి చచ్చిపోతాడు, అందుకే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు. సో ఏమవుతుందంటే, మీకు అంతా తెలుసు, కాలానుగుణంగా రాముడు లక్ష్మణుడు కలుస్తారు హనుమంతుని ద్వారా, సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారు. సుగ్రీవుడు ఏం చేస్తాడంటే, ఈ నగలన్నీ కూడా రామ మాకు ఆకాశం నుంచి పడ్డాయి, ఒక స్త్రీ ఏంటంటే హాహాకారాలు చేస్తూ ఈ దిశగా వెళ్ళిపోతూ ఈ నగల మూటను పడేసింది. మీరు ఒకసారి గమనించండి, చూడండి మీ సీత ఏమని అడుగుతాడు. రాముడు ఏంటంటే, ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలని చెప్పేసి లక్ష్మణుని చూడమని చెప్తాడు. లక్ష్మణుడు నగలన్నీ చూస్తాడండి. మీరు గమనించండి, అక్కడైనా ఏం జరిగి ఉంటుంది, అన్ని నగలు గుర్తించగలిగాడంటారా లక్ష్మణుడు?
0: అన్ని నగలు గుర్తించాడు, ఆవిడ పాదాలకి ఉన్న,
1: ఎస్ బాగా చెప్పారు, ఆమె కాళ్ళ పట్టీలు మాత్రమే గుర్తించి రాముడు చెప్తాడనమాట, రామ నాకు వేరే నగలు సంగతి నాకు ఏమీ తెలియదు, పట్టీలు మాత్రం నా తల్లి సీతవే అని చెప్తాడనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే, వాళ్ళు అరణ్యవాసంలో అన్ని సంవత్సరాలు ఉన్నా కానీ లక్ష్మణుడు ఏనాడు కూడా సీతమామవారి పాదాలు తప్ప పైకి చూసినటువంటి దాఖలాలు లేవు. అటువంటి భక్తి ప్రపత్తులతో ఆ సేవాభావంతో ఉన్నారు. ఈనాటి ఈ యుగంలో, అంటే ఈ కలహయుగంలో, ఇటువంటి అంశాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఎంతో ఉందన్నమాట, అంటే మనం ప్రభావితం చేస్తాయి. సో అది ఒక, ఇంకా ముందుకెళ్లే ముందు ఒక మంచి పాట విందామండి.

0: కొన్ని ప్రకటనలు ఉన్నాయండి, అవి విన్న తర్వాత మనం చర్చకెళ్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444. నెంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795585 పై సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
0: ఓకే, మనం ఈ కార్యక్రమానికి ఆఖరి దశకు వచ్చేసాము. ఒక విషయం ఉందండి, ఇది నేను ఇదివరకు ఒక వేదికలో చెప్పాను వెన్ ఐ వాస్ డూయింగ్ యాంకరింగ్. రాముడిచ్చిన ఉంగరాన్ని హనుమంతుడు పట్టుకొని సీతాదేవి చూపిస్తారు. ఆమె ఉన్నటువంటి అది లంకలో ఆ వనం ఏంటంటే అది ఉన్నది అశోక వనంలో. హనుమంతుడు ఉంగరాన్ని ఇచ్చినప్పుడు సీతాదేవి ఒక ప్రశ్న అడుగుతుంది హనుమంతుని. ఆ ప్రశ్న ఏంటన్నది మీకేమైనా అవగాహన ఉందా ప్రియా గారు?
3: ఏ యాంగిల్లో వస్తున్నారో ఇంకా నాకు అర్థం కాలేదు. సో మీరు ఇంకొంచెం ప్రాంప్ట్ చేస్తే మేబీ ఐ కెన్ ఆన్సర్. యా,
0: సి, ఉంగరాన్ని తీశాడు, తీసి సీతాదేవి చేతిలో పెట్టేశాడు. ఓకే, పెట్టిన తర్వాత ఆ ఉంగరాన్ని చూస్తూ ఆమె సీతాదేవి ఏంటంటే రాముడి గురించి ఆలోచనలు అనమాట పూర్తిగా. సో ఆమె హనుమంతుని ఒక ప్రశ్న అడుగుతుంది. సో మీరు నేను ఊహించగలరా అంటే చాలా కష్టం ఇది, కానీ సూక్ష్మంగా ఉంటే చెప్పొచ్చు.
3: ఓకే, మనకి టైం లేదుగా, మీరు చెప్పేసేయండి.
0: ఆమె అంటుంది, రాముడు హనుమా రాముడు నీకు ఉంగరం ఇచ్చేటప్పుడు చేతికి ఏ వేలు నుంచి ఉంగరం తీసిచ్చాడు అని అడుగుతుంది అనమాట. హనుమంతుడు అంటాడు, అమ్మ రాముడు చేతి యొక్క బొటన వేలు నుంచి తీసిచ్చాడమ్మా అని చెప్తుంది. ఆ వార్త విని ఆమె సంతోషిస్తుంది. ఎందుకంటారు ఇప్పుడు చెప్తారా?
3: బొటన్ వేలకి ఎక్కడైనా కనెక్షన్ ఉందా? నాకు ఫోన్ ఫ్రెండ్ కావాలండి, మీరు చెప్పండి.
0: అదేంటంటే మనం బాగా చిక్కిపోతే ఏమవుతుందంటే ఉంగరం, ఈ ఉంగరం వేలు పెట్టుకున్న ఉంగరం వదిలేకపోతుంది. ఎందుకంటే చిక్కిపోతే వేలు సన్నబడిపోతుంది అనమాట. అంటే ఈ అప్పుడు ఏమవుతుందని ఉంగరం పోకూడదు కదా, ఈ ఉంగరం వేలుని తీసేసి మనం ఏం చేస్తాం, కాస్త పెద్దగా ఉన్న వేలుకి తొడుక్కుంటాం. అది బొటన్ వేలు అనమాట. అంటే సీత యొక్క వియోగం అంటే 10 నెలలు 11 నెలలు జరిగినా కానీ ఆ 10 నెలల వియోగం వల్ల రాముడు కూడా విపరీతమైనటువంటి క్షోభను అనుభవిస్తున్నాడు. నా రామచంద్రుడు నా యొక్క వియోగం వల్ల ఇంతలా చిక్కిపోయాడు అని చెప్పి తను సీతా సిండ్రోమ్ అంటారన్నమాట. అంటే అది మంచిది కాదు, కానీ ఆ మనసుకి ఎంతో ఆనందకరంగా చేస్తుంది. ఎందుకంటే రాముడు నా తలంపులతో ఉండి నా యొక్క అంటే విరహాన్ని అనుభవిస్తున్నాడు అన్న సంతోషం అన్నమాట ఆమెకి. ఇది అట్లా జరిగింది. సరేనండి, మీరంతా కూడా మంచిగా పాల్పంచుకున్నారు, అంతా విన్నారు, అందరికీ చాలా సంతోషం. ఇప్పుడు ఒక పాట, తర్వాత ఈ సైన్ ఆఫ్ మ్యూజిక్ మనం విందాం.

0: నెక్స్ట్ వీక్ అండి, వచ్చే వారం శ్రీమతి రాజా తల్లప్రగడ అలాగే శ్రీమతి మాధవి ముద్నూరి గారు మన ముందుకి ఒక వినూత్న కార్యక్రమంతో వస్తున్నారు. సంగీతం సామాజిక ప్రయోజనం. అలాగే రాజేష్ గారు కూడా వార్తలు వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు నెక్స్ట్ వీక్. ప్లీజ్ ట్యూన్ ఇన్.
1: థ్యాంక్స్ అండి.